శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెట్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శకసంవత్సరం 1948, శ్రావణమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం ఇంకా క్రీస్తు భక్తి గీతాలు వింటారు. ముందుగా విందాం ఆదిత్య హృదయం.

మీరింతవరకు ఆదిత్య హృదయం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు విందాం.

0: మరింతవరకు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేబీకే మోహన్ రాజు, ఆర్ విద్యాశ్రీ గారు ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఇప్పుడు విశ్వాసము, దైవ ప్రేమ గురించి రెవరెండ్ ఫాదర్ పి బాలశౌరి గారి వ్యాఖ్యానం విందాం.
1: విశ్వాసం, నిరీక్షణ, దైవ ప్రేమ అనేవి దైవ పుణ్యాలు. రోజువారీ క్రైస్తవ జీవితంలో విశ్వాసానికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. అది లేనిదే భక్తి లేదు, మతాచరణమూ లేదు. ఇంత ప్రముఖమైన పుణ్యమైన విశ్వాసాన్ని అర్థం చేసుకోవడం ఎంతమాత్రం సులభం కాదు. అయినప్పటికీ విశ్వాస జీవితాన్ని జీవించటం ప్రతి క్రైస్తవుని కర్తవ్యం కనుకను, మరియు మన మునుపటి జగద్గురువులు 16వ బెనడిక్ట్ పోపు గారు ఈ సంవత్సరాన్ని విశ్వాస సంవత్సరంగా ప్రకటించి మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలని ఆశిస్తున్న సందర్భంగాను, మన విశ్వాస జీవిత ప్రయాణం గురించి ఆత్మావలోకనం చేసుకునుటకు వీలుగా ఈరోజు విశ్వాసం గురించి ధ్యానించుకుందాము. విశ్వాసం గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో మనకు వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి అబ్రహాము. పౌలుగారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనం, అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసం వలన అతనిని నీతివంతునిగా దేవుడు పరిగణించెను అని పలుకుతుంది. కనుక అబ్రహాము విశ్వాసంలోని ముఖ్య అంశాలను మనం ఈరోజు ధ్యానించుకుందాము. అబ్రహాము విశ్వాసము 4 ముఖ్య ఘట్టములలో రుజువైనది. మొదటి ఘట్టం, కాల్దియా దేశములో వసిస్తుండగా యావే అబ్రహామును పిలిచాడు. నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను అని దేవుడు అబ్రహాముతో అన్నప్పుడు, అబ్రహాము మరో మాట పలుకకుండా వెంటనే దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరాడు. కొన్ని వేల మైళ్ళ ప్రయాణం చేసి కానాను దేశాన్ని చేరాడు. అక్కడ దేవుడు మళ్లీ అబ్రహామునకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని పలికినప్పుడు, వెంటనే ఆ ప్రదేశంలో అబ్రహాము దేవునికి పూజాపీఠమును నిర్మించాడు. 2వ ఘట్టం, ముసలి ప్రాయం వరకు కూడా అబ్రహామునకు బిడ్డాపాప కలగలేదు. అతడు తన బానిస అయిన ఎలియాజెరును తన ఆస్తికి వారసుని చేద్దామనుకుంటున్నప్పుడు ప్రభు అతనితో, నేను నీకొక కుమారుని దయచేస్తాను, అతని ద్వారా నీ సంతానము ఆకాశంలోని చుక్కల్లాగా వ్యాప్తి చెందుతుంది అన్నాడు. ముసలి ప్రాయములో తనకు సారాకు ఎలా బిడ్డడు పుడతాడు అని అబ్రహాము శంకించలేదు. అతడు ప్రభుని మాటలు నమ్మాడు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు కూడా తాను చేసిన వాగ్దానం ప్రకారము అబ్రహామునకు కుమారుణ్ణి ప్రసాదించి అబ్రహాము నమ్మకాన్ని బలపరచాడు. 3వ ఘట్టము, అబ్రహామునకు లేకలేక పుట్టిన ఏకైక కుమారుడు, అబ్రహామునకు ప్రీతిపాత్రుడైన ఈసాకును బలీయమని ప్రభు అడిగాడు. అయినా ఆ పుణ్యపురుషుడు ఈసాకుని దేవునికి బలీయడానికి జంకలేదు. ఇక్కడ అబ్రహాము దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో నెగ్గాడు. దేవుడు వెంటనే ఈసాకుకు బదులు గొర్రెపిల్లను బలిగా ఇవ్వడానికి, తానే దానిని అబ్రహామునకు ఇవ్వడం ద్వారా అబ్రహాము విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు బలపరిచాడు. ఈ 3 సంఘటనలలో 3 ముఖ్య అంశాలను మనం చూడవచ్చు. అవి, 1 దేవుని వాగ్దానాలు, 2 అబ్రహాము చూపించిన నమ్మకము, 3 ఆ నమ్మకాన్ని దేవుడు బలపరచడం. ఈ అంశాలు మన విశ్వాస జీవితంలో కూడా గోచరమవుతూ ఉంటాయి. మన విశ్వాసంలో కూడా దేవుని వాగ్దానాలు ఉంటాయి. మరి మనం వాటిని నమ్మే విధానాలను బట్టి, ఆచరించే విధానాలను బట్టి దేవుడు మన నమ్మకాలను, విశ్వాసాన్ని అనేక రూపాలలో దృఢపరుస్తుంటాడు అని మనం గుర్తుంచుకోవాలి. ఇక 4వ సంఘటనలో సోదోము గొమొర్రో ప్రజలను వారి పాపములకు గాను దేవుడు దండింపతలచినప్పుడు అబ్రహాము వారి కోసం చేసిన వేడుకోలు ఆ మహానుభావుని గొప్పతనానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. తన విశ్వాసం మూలంగా ఇతరులు కూడా రక్షింపబడాలి, నాశనం చెందకూడదు

0: ఈ మంచి మనస్తత్వాన్ని కలిగిన ఆదర్శమూర్తి మన అబ్రహాము. అటువంటి అబ్రహాము సంతతి వారమంతా మనం కూడాను. మరి ఆయన కనపరిచిన విశ్వాసాన్ని మనము మన విశ్వాస ప్రయాణంలో కనపరుస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకుని విశ్వాసానికి ఆదర్శప్రాయుడైన అబ్రహామును అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: మీరింతవరకు విశ్వాసము, దైవ ప్రేమ గురించి రెవరెండ్ ఫాదర్ పి. పాలశౌరి గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తిముక్తావళి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చేనుముచ్చట్లు. ఈ పూట వర్షపు నీటిని కాపాడుకుందాం, పంటలను రక్షించుకుందాం. వివరాలు వింటారు.

వర్షపు నీటిని ఒడిసిపడదాం, ఆరుతడి పటలు వేసుకొని లాభాలు గడిద్దాం అన్న ప్రాతిపదికన రైతులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంపై రైతాంగం, రైతు మిత్రులు ఎంతో ఆలోచన, యోచన చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ వాతావరణ పరిస్థితులు సరిగా లేక, వర్షాలు సరిగా అనుకూలించక ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి స్వల్పకాలిక పంటలు వేసుకోవాలి, చిరుధాన్య పంటలు వేసుకోవాలి. పాడి పంట ఉండాలి అంటే చిరుధాన్య పంటలే శ్రేయస్కరము. ఎప్పుడైతే మనం చిరుధాన్య పంటలు వేసుకుంటామో, ఆ చిరుధాన్య పంటల ద్వారా వచ్చినటువంటి చిరుధాన్యాలు తిన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే చిరుధాన్యాలకు రసాయనాల వినియోగం అవసరం లేదు. 90 రోజుల్లో పండే పంటలు కాబట్టి వీటికి నీటి అవసరత కూడా అంతగా అవసరం ఉండదు. ఏదో అరకొర వర్షాలు పడక మానవు, ఆ పడ్డ వర్షాన్ని ఒడిసి పట్టుకుని ఎప్పుడైతే పదును అవుతుందో అప్పుడు అదును వేసుకుంటే ఆ పదునుతోనే ఈ పంట పండిపోతుంది. ఎందుకంటే స్వల్పకాలిక పంట కాబట్టి. ఇవాళ మనం గమనిస్తే రైతాంగం అంతా కూడా వాణిజ్య పంటల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ వాణిజ్య పంటలే వేస్తూ నష్టపోతూ ఉన్నారు. వర్షపు నీరు ఒడిసి పట్టుకొని ఆ నీటిని వినియోగించుకునేటట్లయితే వాణిజ్య పంటలు వేయాలి. కానీ కేవలం వర్షం మీద ఆధారపడి వాణిజ్య పంటలు వేస్తే రైతాంగం కీలక సమయంలో నీటిని అందించలేక ఒట్టిపోయిన పొలంతో నష్టపోవడం చాలా వరకు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి చిరుధాన్య పంటలు వేసుకుంటే అటు పాడి ఉంటుంది, ఇటు పంట ఉంటుంది. చిరుధాన్య పంటలలో ముఖ్యంగా రాగి, సజ్జ, జొన్న, ఆరిక, ఒరిగ, సామ ఇలాంటి పంటలు వేసుకుంటే ఇవన్నీ కూడా చాలా స్వల్పకాలంలో పండుతాయి. వీటికి రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో బెట్ట ప్రాంతం కాబట్టి కేవలం వర్షాధారిత పంటలుగా ఈ చిరుధాన్యాలు వేసుకున్నట్టయితే రైతు నష్టపోకుండా ఉండేదానికి అవకాశముంది. చిరుధాన్యాలు వేసుకుంటే పండిన పంట రైతాంగం తిండి గింజలుగా వాడుకోవచ్చు. ఏదైతే పశుగ్రాసం వస్తుందో ఆ చొప్ప ద్వారా పశువులకు కూడా మేతను, దానాను అందించడానికి, పశుగ్రాసంగా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాడి పంట రెండు ఉంటేనే రైతు వ్యవసాయం ముందుకు సాగుతుంది అన్నది అక్షర సత్యం. ఏదైతే చిరుధాన్య పంటలు వేసుకుంటే ఆ పంట ద్వారా వచ్చినటువంటి పశుగ్రాసంతో పాడిని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవాళ పాడి చాలా వరకు కూడా రైతాంగానికి లాభదాయకంగా ఉంది. మంచి పాలు కొనాలి అంటే 100 రూపాయల దాకా కూడా వెచ్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాల ద్వారా లాభాన్ని ఆర్జించే అవకాశం ఎక్కువగా ఉంది. కేవలం పాలే కాకుండా వాటి సంతతి ద్వారా, ముఖ్యంగా ఇవాళ పెయ్యదూడల అభివృద్ధి పథకము అనేటువంటి ఒక మంచి పథకం కూడా ప్రభుత్వం రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పెయ్యదూడల పథకం ద్వారా కేవలం పెయ్యదూడలే పుట్టించుకొని ఆ పేదూడలను అభివృద్ధి చేసి వాటిని కూడా పాడి గేదెలుగా, పాడి పశువులుగా తయారు చేసుకున్నట్లయితే వాటి ద్వారా కూడా మనం లాభాలు ఆర్జించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఒక సరియైన నాణ్యమైన గేదెను కొనాలి అంటే 100,000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి రైతాంగం తన గేదెకు పుట్టిన నాణ్యమైన సంతతిని పోషించుకొని వాటి ద్వారా లాభాలు ఆర్జిస్తే చాలా వరకు కూడా పెట్టుబడి లేని పరిస్థితి ఉంటుంది, నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా, ఏ పంట వేసినా కూడా, ఏ పశువును కొన్నా కూడా ఖచ్చితంగా బీమా చేయించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎలాంటి ఉపద్రవం వస్తుందో, ఎలాంటి నష్టం సంభవించే అవకాశం ఉందో మనకు తెలియని పరిస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితులలో, విభిన్నమైన వాతావరణములున్న ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా బీమా చేయించుకోవాలి. అది గేదె గాని, సన్న జీవాలు గాని, మనిషి గాని, పంట పొలాలు గాని, ఏవైనా సరే ఎవరైతే బీమా చేయించుకుంటారో నష్టం జరిగినప్పుడు ఆ పశు పోషకుడు గాని, ఆ రైతు గాని నష్టపోకుండా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందేదానికి, ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి పంటల బీమాకు సంబంధించిన డబ్బులు కూడా జమ చేస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే పంటను నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే

బీమా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వేసిన పంటను వెంటనే నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న పంటకు బీమా చేయించుకుంటే నష్టపోకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అకాల వర్షాలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, ఉన్నపలంగా భూమి దిగిపోవచ్చు, అగ్ని సంబంధిత ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నను ఈ ప్రమాద బీమా కాపాడుతుంది. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలి. గ్రామాల్లో కూడా ఇవాళ గ్రామ వ్యవసాయ సహాయకులు మన దగ్గరలో ఉన్నారు కాబట్టి వారి ద్వారా సమగ్రమైన సమాచారం తెలుసుకొని నష్టపోకుండా ఉండాలని రైతాంగాన్ని పదే పదే ప్రభుత్వం కూడా కోరుతుంది. ముఖ్యంగా వాణిజ్య పంటల వైపు కొంత తగ్గించుకొని పాడి పంటను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఆ దిశగా రైతాంగం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాడి ఉంటే రసాయనాలు ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదు. చివరి దుక్కిలో పశువుల ఎరువును మనము వినియోగించుకున్నట్లయితే చాలా వరకు కూడా అది 2-3 సంవత్సరాలు పంటకు సత్వనిచ్చి మంచి నాణ్యమైన పంటను అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా పశువుల ఎరువును మన పొలానికి అందించుకోవాలి అంటే ఖచ్చితంగా పాడిని తన ఇంట్లో పెంచుకోవాలి. రసాయనాలు విపరీతంగా పిచికారీ చేస్తున్నారు. అలాంటి రైతులకు సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గో ఆధారిత వ్యవసాయం చేయండి, రసాయనాలు కాకుండా ఆకులు అలుములతోటి మన దగ్గర ఉన్నటువంటి మన ప్రకృతిలో లభించేటువంటి ఆకుల రసాల ద్వారా వేప కషాయాల ద్వారా తెగులను తగ్గించుకోవాలని పదే పదే చెప్తున్నారు. గో వ్యర్థాలతోటి అగ్నిహస్త్రం, బ్రహ్మాస్త్రము ఇలాంటి అస్త్రాలని తయారు చేసుకుని పిచికారి చేసుకున్నట్లయితే అటు పెట్టుబడి ఉండదు, ఇటు ప్రకృతి చెడిపోదు, పంటకు చాలా వరకు కూడా మంచి చేస్తుంది. పంటలో రైతు మిత్రులుగా ఉండేటువంటి పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చాలా వరకు నష్టపోకుండా అవి రైతు మిత్రులుగా మనకు ఉపకరిస్తూ ఉంటాయి. రసాయన ఎరువులు వాడినప్పుడు చాలా వరకు కూడా ఈ భూమి గట్టిపడిపోతుంది, పడ్డవర్షం అందులో దొల్లిపోతుంది, ఆ చేలు నిల్వ ఉండదు. అదేవిధంగా లోపల ఉన్నటువంటి ఏదైతే పంటకు మేలు చేసేటువంటి రైతు మిత్ర పురుగులు భూమిలో ఉంటాయో, అంటే వానపాములు కానీ బ్యాక్టీరియా సంబంధిత జీవులు కానీ చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఘాటత కలిగిన గులికలు ఇవాళ వాడుతున్నారు కాబట్టి భూమిలో పంటకు మేలు చేసేటువంటి చాలా వరకు బ్యాక్టీరియా చనిపోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల పంట కూడా అరకొరగా పండుతుంది. కాబట్టి విపరీతమైనటువంటి ఘాటత కలిగిన రసాయనాలు వాడకుండా, ఎరువులుగా వినియోగించకుండా, మందులుగా పిచికారి చేయకుండా గో వ్యర్థాలను అటు పశువులు ఎరువుగా ఇటు రసాయనాలుగా తయారు చేసుకొని వాడుకున్నట్టయితే చాలా వరకు కూడా మనము పెట్టుబడి లేని వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ చూస్తే వర్షాలు సకాలంలో అనుకూలించడం లేదు కాబట్టి వాణిజ్య పంటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకుండా పడ్డ వర్షాన్ని సద్వినియోగం చేసుకుందాం, భావితరాలకు మనము మంచి భూమిని అందిద్దాము అనే నినాదంతో రైతాంగం ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0: పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.
1: ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ, చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావటం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడున్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయారు. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర

0: బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్ పై ఈరోజు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయ ప్రసారంలో 9:35 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం పర్యటన కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:00 దేశభక్తి గీతం. 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందురు గారి నవలా ధారావాహిక 29వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-33-93, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 సినిమా పాట వింటారు. ఈ ఉదయ ప్రసారంలో 9:35 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం పర్యటన కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:12:30 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. తెలుగులో జాతీయ వార్తలు 12:30 ఇంకా సాయంత్రం 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. ప్రాంతీయ వార్తలు 1:20 ఇంకా సాయంత్రం 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 6:00 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా స్నేహబంధం గురించిన విశేషాలు సినిమా పాటలు ఉంటాయి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పథకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

0: మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూర్ చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కీ శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं. भारत के युवा ने एक लंबी यात्रा तय की है. आज वो युवा दुनिया के विकास को गति दे रहा है.
0: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ ఇవాళ నుంచి 5వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్, మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన, ఎన్క్రిప్ట్ చేసిన, సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5%కి పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా

0: తమ వాటలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 సంవత్సరం లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక బనానా, సమసామయిక పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నాలజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు నాపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషార్ట్ పుట్, పురుషుల ట్రిపుల్ జంప్లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం మనసులోని మనసు మాలతీచంద్రుగారి నవలా ధారావాహిక 29వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు ఉంటాయి. ముందుగా
1: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది.

0: గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రసూతి ఆసుపత్రులలో ప్రసవిస్తున్న తల్లులు తమ శిశువుకు తల్లిపాలను అందించే దిశగా ప్రోత్సహించటం ఈ వారోత్సవాల ముఖ్యోద్దేశం. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదిగి వృద్ధి చెందటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ మరియు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల వారు సంయుక్త నిర్వహణలో తల్లులకు అవగాహన కల్పించి తల్లిపాల ఆవశ్యకతను వివరించడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వటం ప్రారంభించాలి. మొదటి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆపై తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందివ్వాలి. తమ బిడ్డకు తల్లిపాలు 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు, ఇంకా వీలైతే ఎక్కువ కాలం ఇవ్వటం అనేది శిశువు ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో మంచిది. వైద్యులు పోషణ విధానంలో ఈ విషయాన్ని సిఫార్సు చేయడం జరిగింది. తల్లులు సరియైన పోషణ విధానాలు పాటించకపోతే పిల్లల్లో కుపోషణ, అధిక బరువు, ఊబకాయము, దీనివల్ల కలిగే జబ్బులు నివారించబడతాయి. ప్రసవించినటువంటి ప్రతి తల్లి కూడా మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలివ్వటం ప్రారంభించటం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి ఉండి ఆరోగ్యంగా, పుష్టికరంగా ఉంటారు. పదిసూత్రాల తల్లిపాల ప్రోత్సాహక ప్రణాళిక ప్రసూతి ఆసుపత్రులలో పాటించినట్లయితే మొదటి గంటలో తల్లిపాలు ఇవ్వటం ప్రారంభించటంతో పాటు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇప్పించటం సులభతరం అవుతుంది, అవగాహన అవుతుంది తల్లులకు. తల్లి కావటం ఒక వరం, అయితే స్తన్యం బిడ్డకు అందివ్వటం గొప్ప అనుభూతి. బిడ్డకు ఆకలి తీర్చడంతో పాటు ప్రేమామృతాన్ని తల్లిపాల ద్వారా అందివ్వటం వల్ల రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. ఉద్యోగినులైన మాతృమూర్తులు తమ ఉపాధులతో పాటు శిశువు ఆరోగ్యమే ముఖ్యంగా భావించి 6 నెలల పాటు తప్పక తల్లిపాలను అందివ్వాలి. 6 నెలల నుంచి తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం పెట్టాలి. ఈ సమయంలో శిశువు యొక్క మానసిక, శారీరక ఆరోగ్యము, ఇంకా బుద్ధి కుశలత త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. తల్లులు పోతపాలను పట్టడం వల్ల కలిగే అసౌకర్యాన్ని గ్రహించాలి. అంతేకాదు బిడ్డ ఆరోగ్యాన్ని కూడా గమనించాలి. పోతపాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తల్లిపాలు శిశువుకు అమృతధారగా భావించి పట్టాలి. బిడ్డ కేరింతలు, బోసినవ్వులతో ఆనందానుభూతి పొందాలి. మాతృత్వాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి ప్రతి తల్లి కూడా. మీరింతవరకు నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతి చందూర్ గారి నవలా ధారావాహిక 29వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

అడుగు, ఇందులో పోయేదేమీ లేదుగా. మీ రాజా ఏమన్నాడు? అదే కదా అసలు బాధ. అతనేమీ అనలేదు, స్తంభంలాగా కూర్చున్నాడు. ఇదిగో నేను పద్ధతి చెప్తాను విను. నువ్వు రాజాకి ఫోన్ చెయ్యి. అతనికి నీ మీద నమ్మకం కనుకుంటే అమ్మమ్మ గారికి అపాలజీ చెప్పడం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ పెద్ద ఆవిడ. మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను. ఏమి అనుకోరుగా సార్? నాకు మీరంటే చాలా ఇష్టం వల్లను చనువు చేత అడుగుతున్నాను. వదిని గారిని ఎవరైనా అనవసరంగా నిందిస్తే ఆఖరికి మీ పద్మైనా సరే మీరు ఊరుకుంటారా? భాస్కర్ మాట్లాడలేదు. జవాబు చెప్పండి. ఊరుకోను, వెనకేసుకొస్తాను. అదే నేను అనేది. పెళ్లి చేసుకోబోతున్న నన్ను కాబోయే అత్తమామల ముందు, తాతగారి ముందు, నా తల్లిదండ్రుల ముందు తిట్టింది. అతను విగ్రహంలాగా ఉలక్కుండా పలక్కుండా కూర్చున్నాడు. పైగా గ్రానీ గ్రానీ అంటూ ఆవిడెక్కడ ఫెయింట్ అయిపోతుందో అని కంగారు పడ్డాడు. అలాంటి వాడితో మాటలే ఉంటాయండి. ఆనక, నువ్వు విచారించకూడదు. అతనికి కూడా ఛాన్స్ ఇయ్యి, ముఖాముఖి మాట్లాడు. ఏమైనా ఈ పెళ్ళి అందున నా కారణంగా ఆగిపోవడం చాలా బాధగా ఉందరనా? మీరేం చేస్తారు? ఆ పెళ్ళికి నిన్ను తీసుకెళ్లకుండా ఉంటే? పెళ్ళికి వెళ్ళొచ్చాక అంతా బాగానే ఉంది కదా. కానీ మీ రాజారావు చేసిన విధవ పని వలన ఇంత జరిగింది. అరుణ, నీకు రాజారావు వాళ్ల బాంధవ్యం గురించి చెప్పాడా? లేదు, కానీ వీళ్ళందరి గురించి అతనికి బాగా తెలుసు. ఆవేళ స్టేషన్లో చాలాసేపు మాట్లాడాడు అమ్మమ్మగారిని గురించి. కానీ అతను చదువుకున్నవాడు, సంస్కారవంతుడు అనుకున్నాను. ఇలా చేస్తాడని ఊహించలేకపోయాను. నేనిప్పటికీ నమ్ముతున్నాను అరుణ, రాజారావు ఆ పని చేసి ఉండడు. అతని స్వభావం నాకు బాగా తెలుసు. ఇంకెవరు చేస్తారు చెప్పండి? ఎవరికి ఏం అవసరం? అతనికి మటుకు ఏం అవసరం ఉంది? రాజారావుకి అమ్మమ్మగారి కుటుంబం మీద కోపం. అతని తల్లిని తండ్రిని ఈ ముసలావిడ విడతీసిందని కోపం అతనికి. ఆ కోపం ఉండొచ్చు, ఒప్పుకుంటా. కానీ ఈ ఫోటోలు పంపడం వల్ల నీ పెళ్లి చెడిపోతుందేమో అన్న అనుమానం అతనికి వచ్చి ఉండదా? నీ పెళ్లి చెడిపోతే అతనికేం లాభం చెప్పు, ఆలోచించు. ఉంది. ఏమిటి? రాజారావు గారికి నేనంటే ఇష్టం. నీతో చెప్పాడా అలా? అలా అని సూటిగా అనలేదు. కానీ ఆయన మాటల్లో నన్ను పెళ్లి నుంచి తప్పించాలని, అమ్మమ్మగారు డామినెంట్ టైప్ అని ధ్వనించింది. ఆవిడని ఎంజీఎం అని, రాజాని మామలింగం అని కూడా నిక్ నేమ్స్ పెట్టాడు. పకాలు నవ్వాడు భాస్కర్. ఐఎమ్ సారీ. రాజారావు నిక్ నేమ్స్ పెట్టడంలో చాలా ఘటికడు. ఎన్ని చెప్పు, అతని ఫోటోలు పంపాడంటే నేను నమ్మను అరుణ. పోని మీ ఊళ్ళో వేరే ఎవరైనా ఈ ఫోటోలు పంపుంటారా? ఇవి అందరూ చూసుంటారా? ఈ ఫోటోలు చుట్టుపక్కల 10 ఊళ్లలో అందరి చేతుల్లోనూ నలిగి ఉంటాయి, అందులో మాత్రం సందేహం లేదు. పెళ్లిలో చూసిన ఏ మగపిల్లలైనా నీ పేరున పంపారేమో. అమ్మమ్మగారి పేరు స్పష్టంగా ఉంది, నా పేరు లేదు. నాకైతే రేడియో స్టేషన్కి పంపుతారు కానీ నుంగంబాకం అడ్రస్కి, అందులోనూ ఆమె పేరే ఎందుకు పంపిస్తారు? ఇది ఎవరో మిస్చీఫ్ చేద్దామనే పంపించారు. వాళ్ళు సక్సీడ్ అయ్యారు కూడాను. కాకూడదు అరుణ. నేను అడ్రస్ చూశానుగా, ఇంగ్లీష్లో చదువుకున్న మనిషి రాసినట్టే ఉంది. ఏ ఊరు నుంచో చూసావా? చూడలేదు. ఆ క్షణాన నాకు బుర్ర పనిచేయలేదు. అరుణ, రాజారావు మా కుటుంబానికి చాలా రోజులు బట్టి తెలుసు. హీఈస్ ఏ ఫైన్ మ్యాన్. అతను ఈ పని చేశాడంటే నాకు నమ్మబుద్ధి కలగడం లేదు. మరి ఎవరు చేస్తుంటారు? నా గురించి ఎవరికి కావాలి? అదే నాకు బోధపట్టం లేదు. రాజారావు గారికి, సుందరమ్మ గారికి బంధుత్వం అని మీకు తెలుసా? తెలీదు నాకు. రాజారావు తాతగారు మా ఊళ్ళో పోస్ట్ మాస్టర్గా ఉండేవారు. ఆయన కూతుర్ని భర్త వదిలేశాడని చెప్పుకునేవారు. ఆ తర్వాత ఆవిడ బీఏ పాస్ అయి ట్రైనింగ్ అయి ఎక్కడో ఉద్యోగం చేస్తుండేది. ఇతను తాతగారి దగ్గర, అంటే మా ఊళ్ళో చదువుకునేవాడు. మీకు రాజారావు గారి తల్లి తెలుసా? తెలుసు. చాలా కల్చర్డ్ లేడీ. ప్రైవేటుగా బీఏ చేసి బీఈడి అయి రాజమండ్రిలో లెక్కల అసిస్టెంట్గా ఉన్నారు. మా పద్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పక్క వాటాలో ఉండి బీఏ చదివింది. ఎట్లా ఉంటారు? సన్నగా తెల్లగా ఉంటారు. ఆ రోజుల్లో అందగత్తెని చెప్పుకునేవారు. సుందరమ్మ గారు కోడళ్ళనందరినీ రంగు నాణ్యం చూసి మరీ ఎన్నుకుంటారు కాబోలు అనుకుంది.

అరుణ. ఆవిడ పద్మ పెళ్లికి రాలేదా? ఆవిడ ఇలాంటి ఫంక్షన్స్కి ఎప్పుడూ రారు. మా ఊళ్ళో ఆవిడంటే చాలామందికి గౌరవం. పేరు శాంతమ్మ గారు. పేరుకు తగ్గట్టే చాలా నిదానం. మా ఊళ్ళ నుంచి ఏ ఆడపిల్ల కాలేజీ చదువులైనా ఆవిడకి అప్పజెప్తారు. రాజారావు ఏ పిల్లతోనూ తప్పుగా ప్రవర్తించడం ఇంతవరకు వినలేదు. అతనంటే కూడా మా అందరికీ చాలా ఇష్టం. అందుకనే నువ్వు ఈ విషయంలో చెప్తుంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అరుణ. రాజారావు గారు ఏం చదువుకున్నారు? వాల్తేర్లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. కాకినాడ మెడికల్ కాలేజీలో ఆ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. అందుకే మా పద్మభర్తకు కూడా బాగా తెలుసు. ఈ పని రాజారావు కాక ఎవరు చేస్తుంటారు? పెళ్లిలో ఆయన నన్ను చూశారు. నాతో కాస్త అనువుగానే మాట్లాడేవారు. నేను రాజాకు తగనని, ఆ ఇంట్లో సుఖంగా ఉండలేనని హెచ్చరించారు కూడా. ఆ విషయాలు అక్కడతో ఆపమని కాస్త తీవ్రంగానే అన్నాను నేను. తర్వాత ఆయన సంభాషణ పొడిగించలేదు. ఆయనకి వాళ్ల మామగారి మీద కోపం కసి ఆవిడ్ని ఏడిపించడంలో వైకేరియస్ ప్లెజర్ ఉందనిపించింది. అయ్యుండొచ్చు, కానీ ఫోటోల వలన ఒక ఆడపిల్ల జీవితం చెడిపోతుంది, పెళ్ళి ఆగిపోతుంది అని గ్రహించలేనటువంటి అవివేకి కాదు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యాలనుకునే దుర్మార్గుడు కాదు అతను. అంచేతనే రాజా ఈ పని చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నాకు ఆయన అడ్రస్ కావాలి సార్. ఎందుకు? ఆయన ఆశించిన ఫలితం కలిగిందని, ఆయన ఇంత శ్రమపడినా నేను దక్కనని, దారినిపోయే దానయ్యనన్నా పెళ్లాడతాను గాని ఆ సుందరమ్మగారి మనవల్లో ఏ ఒక్కరిని చేసుకోనని తెలియపరచడానికి. దానివలన లాభం. ఇట్లా బ్లాక్మెయిల్ ఇంకెప్పుడూ ఎవరిని చేయకుండా ఉండడానికి. సరే రాయ్, కానీ నువ్వు పొరబడుతున్నావని నా ఉద్దేశం. నాకు రాజారావు 8 కుర్రాడప్పటి నుంచి తెలుసు. ఇప్పటికి 20 అతన్ని చూస్తున్నాను. 2 పరిచయంతో అతని స్వభావం నీకే తెలుసు అని అనుకుంటే కాదనడానికి నేనెవరిని? అడ్రస్ ఇవ్వండి. అలాగే ఇస్తాను. నువ్వు ఈ ఉత్తరం రాయడానికి, అమ్మమ్మగారితో రాజీ పడ్డానికి సంబంధమేం లేదు అరుణ. ఆవిడను మన్నించమని అడుగు. ఉత్తరము రాయి. నువ్వు వెంటనే రాజాను కలుసుకో. మీ మధ్యనున్న ఈ అపార్థాలను ప్యాచప్ చేసుకుంటే మంచిది. ఫోటోలు, ఆకాశరామన్న ఉత్తరాలు, ఇవి జీవితాలను నాశనం చేసే రోజులు కావు. పోనీ, నన్నొచ్చి మీ అమ్మమ్మగారితో మాట్లాడమన్నావా? వద్దొద్దు. ఆవిడ సినిమాల్లోని హీరోయిన్లాగా నేను తన కాళ్ళ మీద పడాలని ఎదురుచూస్తోంది. పడుదు, ఇందులో పెద్ద పోయేదేమీ లేదు. కొందరికి మెలోడ్రామా అంటే ఇష్టం. రేపు పెళ్లిలో ఎన్నిసార్లు సాష్టాంగ పడవు? అది వేరు, ఇది వేరునండి. ఇందులో నా తప్పేమీ లేకుండా నన్ను కార్నర్ చేయడం, వీటన్నిట్లో నా జాబ్ నాకుంది. నేనింకా లీవ్ అప్లై చేయలేదు. అదొక్కటే సేవింగ్ ఫీచర్. మీరు వాంట్ చేయకుండా ఉంటే అసలు ఈ పాటికి రిజిగ్నేషన్ లెటర్ వెళ్ళిపోయి ఉండేది. నేనిప్పుడు రిగ్రెట్ చేస్తున్నాను అరుణ, నీకు ఆ సలహా ఎందుకు ఇచ్చానా అని. అదేమిటి? ఆ ఉద్యోగం ఉన్నదన్న భరోసా లేకపోతే నువ్వు తప్పకుండా క్షమాపణ కోరి ఉండేదానివి. జాబ్ ఉండడం చేత నీకు ఆత్మవిశ్వాసం ఒక మెట్టు పెరిగింది. మీరు ఈ ధోరణిలోనే మాట్లాడుతున్నారా సార్? ఈ పెళ్లి చెడిపోవడానికి కారణభూతమయ్యాను. ఆ విషయం మర్చిపోకు. పరోక్షంగానైనా నాకు ఈ పెళ్లి తప్పిపోవడంలో బాధ్యత ఉంది. ఇక్కడ క్షమాపణ కాదు ముఖ్య విషయం. ఆ సుందరమ్మ గారి సంస్కారం, ఆవిడ అసలు రంగు బయటికొచ్చింది. ఆ మనవడు ఉత్త ఉత్సవ విగ్రహం. ఆ రాజారావు గారు ఆనాడే చెప్పారు. ఎవరు ఎవరి మీద ఏం చెప్పారు, ఎవరు ఎవరి క్షమాపణ కోరారు అన్నది ముఖ్యం కాదమ్మా. నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని మా పద్మలాగా సంతోషంగా ఉండాలని నా కోరిక అన్నాడు భాస్కర్. అరుణ 2 నీళ్లతో నిండిపోయింది. తల ఉంచుకుంది, ఏమీ చెప్పలేక. అలాగే అంది. ఈ భాస్కర్కి తన మీద అభిమానం, వాత్సల్యం. అతన్ని పట్టుకుని ఎన్ని మాటలంది ఆ సుందరమ్మగారు. సంస్కారం అంటే కార్ల వలన, నగల వల్ల రాదు, వ్యక్తిలో అంతర్గతంగా ఉండాలి. 3 అరుణ అశోక్ లేలాండ్కి ఫోన్ చేసింది. వెంటనే రాజాకి కనెక్షన్ దొరికింది. నేను అరుణని అంది క్లుప్తంగా. ఎస్ అన్నాడు అతడు పొడిగా. రేడియో స్టేషన్లో ఉన్నాను, వచ్చి పికప్ చేసుకుంటారా? అలాగే. ఎన్నింటికి రాగలరు? ఇంటికొస్తావా?

బీచ్కు వెళ్దాం. అయితే 5:30 దాకా అక్కడే ఉండు. రాజా ఫోన్ పెట్టేశాడు. అరుణకి అసంతృప్తిగా ఉంది, భయంగానూ ఉంది. అతని కంఠంలో పెద్ద మార్పేం వినిపించలేదు. సంతోషమూ లేదు, ఆశ్చర్యమూ లేదు, మామూలుగానే ఉన్నాడు. 5:30 దాకా అరుణ లేడీస్ వెయిటింగ్ రూమ్లో కూర్చునే ఉంది. ఇంటికెళ్తే తల్లికి సమాధానం చెప్పాలి. అరుణ మనస్సు దోలాయమానంగా ఉంది. ఒక్క క్షణం తన అహాన్ని మర్చిపోయి క్షమాపణ అడిగితే? కానీ తన మనసు ఒప్పుకోనంటున్నది, తిరగబడుతున్నది. తను ఒకసారిగాని లొంగిందా, ఇక తన జీవితానికి స్వేచ్ఛ ఉండదు. లక్ష్మీదేవిలాగా, మరబొమ్మలాగా తిరగాలి, లేకపోతే శాంతమ్మగారిలా ఎదిరించి పారిపోవాలి. అలా పారిపోదలుచుకున్నప్పుడు ఈ పెళ్ళి, ఈ తతంగం దేనికి? ఈ శృంఖలాలను తెంచుకుని బయటపడితే మంచిదిగా. రాజా 5:30 కల్లా వచ్చాడు. రిసెప్షన్ అటెండర్ కబురు తెచ్చాడు బాబు వచ్చారని. అతను ఎన్నూరు నుంచి సరాసరి వచ్చినట్లేదు. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొచ్చాడు. సన్నని శాండిల్ సోప్ సువాసన, యార్డ్లీ పరిమళం, ఈ రెండూ కలిస్తే రాజా. అమ్మమ్మగారు ఎలా ఉన్నారు? అడిగింది. ఈరోజు లేవలేదు, పక్క మీదే ఉంది. ఇంట్లో ఎవరున్నారు? మా అమ్మ, మీ అమ్మగారు ఉన్నారు. ఇసుకలోకి తీసుకెళ్ళండి అంది అరుణ. అతను కారును శాంతం బీచ్ లోపలికి పట్టించాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. సముద్రం గంభీరంగా ఉంది. అలలు ఉధృతంగా లేవు. కానీ ఆ గంభీరతను నమ్మలేం. ఏ క్షణాన్నైనా గాలికి పెద్ద కెరటం ఉవ్వెత్తుని లేచిపడచ్చు. మీకు నా మీద కోపమా? అడిగింది అరుణ. అతను జవాబు చెప్పలేదు. వాళ్ళందరూ అన్న మాటలు మీరు నమ్ముతున్నారా? నువ్వు అలా ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా ఉంటే బాగుండేది. నా తప్పేం లేదు మొర్రో అంటున్నా అన్ని మాటలు అన్నారు. మీరైనా నా పక్షం మాట్లాడారు కాదు. ఏముంది మాట్లాడేందుకు? ఈ ఫోటోలు నిజమే అని నువ్వు ఒప్పుకున్నావు కదా. అతనెవరో నాకు తెలీదు. నేను తెలిసిది ప్లాన్ చేశానంటున్నారు. దానికంత పట్టుదల దేనికి? ఒక్కసారి గ్రానీ ఎక్స్క్యూజ్ మీ అంటే సరిపోయేది కదా. మీరు నా తరఫున గ్రానీకి చెప్పండి పోని. నేను ఈ విషయంలో కల్పించుకోను. మీకు నాకంటే మీ గ్రానీ ఎక్కువ. డోంట్ యు మీన్ మీ? అడిగింది అరుణ. ఐ మీన్ యు, కానీ గ్రానీని ఎవరు ఎదిరించినా నేను భరించలేను. మీకు మీ అమ్మ నాన్న కంటే కూడా గ్రానీ ఎక్కువ? అవును, ఎక్కువే. అది అసహజం కాదా? అయితే అయి ఉండొచ్చు. మా అమ్మ నన్ను సహజమైన ప్రేమతో చూడలేదు. నా మీద కంటే నా చెల్లెల మీద ప్రేమగా ఉండేది. ఎవరు చెప్పారు? ఒకరు చెప్పడం దేనికి? నేను ఎప్పుడూ గ్రానీ దగ్గరే ఉండేవాణ్ణి. మా చెల్లి అమ్మ దగ్గర ఉండేది. నాకు గ్రానీ అంటే మొదటి నుంచి ఇష్టం. గ్రానీ నేను లేకుండా ఇల్లు కదిలేది కాదు. మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయేది. మీ గ్రానీ పంపేవారు కాదేమో. అతను మాట్లాడలేదు. అతని బాల్య జీవితం కొద్ది కొద్దిగా ఊహించగలుగుతోంది. తల్లి మీద ద్వేషం నూరిపోసింది సుందరమ్మగారు, చెల్లెల మీద అసూయ. తనకీ అనుకున్న ఈ ఒక్క పిల్ల పోవడంతోనే లక్ష్మీదేవి గారు అలా అయిందేమో. మీకు మీ నాన్నగారంటే ప్రేమ లేదా? మా నాన్నకి రాజారావు, ఆవిడ అంటే ప్రేమ. అది మీకెలా తెలుసు? నా కళ్ళతో నేను చూశాను. గ్రాణి కూడా చెప్పింది. నాన్న రాజారావుని బయటికి తీసుకెళ్లేవాడు. వాడొక 1 సంవత్సరం ఇక్కడుంచి చదువుకున్నాడు. అరుణ ఉలిక్కిపడింది.

0: మీరింతవరకు మనసులోని మనసు మాలతీ చందురు గారి నవలా ధారావాహిక 29వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి,
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి.

0: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: అయితే వెంటనే ఓ పోస్ట్ కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 నిమిషాలకు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఇప్పుడు సంక్రాంతి చిత్రం కోసం కార్తీక్ చిత్రపాడింది. గీతరచన రవికిరణ్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.8 MHz పై మార్కాపురం ఆకాశవాణి.

0: హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596223393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

ఈనాటి భావల హరి కార్యక్రమంలో వినబోయే పాట శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడింది. రచన సంగీతం చక్రీ.

విన్న పాట కేజే ఏస్తాస్ పాడింది. భువనచంద్ర గీతం, అది సంగీతం యార్ రెహమాన్, చిత్రం భారతీయుడు. వినబోయే పాట రావణుడే రాముడైతే చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడింది. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, స్వరకల్పన జికే వెంకటేష్.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: अरुंधति चौधरी, सचिन सिवच एंड अंकुश पंघाल क्लिंच द गोल्ड मेडल्स, वाइल जादूमणि सिंह, लवलीना बोरगोहेन एंड नरेंद्र बेरवाल वॉन सिल्वर मेडल्स इन देयर रिस्पेक्टिव वेट कैटेगरीज। इंडिया ऑल्सो एंजॉयड सक्सेस इन पैरा एथलेटिक्स, प्रोड्यूसिंग अ मेमोरेबल वन टू फिनिश इन द मेन्स 557 शॉट पुट इवेंट। सोमन राणा क्लेम द गोल्ड मेडल वाइल शुभम जोयाल सिक्योर्ड सिल्वर। द एथलेटिक्स कंटिंजेंट एडेड 3 मोर मेडल्स इन द मेन्स ट्रिपल जंप, प्रवीण चित्रवेल वॉन सिल्वर एंड सेल्वा प्रभु तिरुमरन टुक ब्रॉन्ज, वाइल लॉन्ग डिस्टेंस runner Gulveer Singh earned his second medal of the games by clinching bronze in the men's 5000 meter final. Judoka Unnati Sharma also added to the glory by bagging bronze medal in the women's 63 kg event. Rupesh Rathore for Akashvani News.
1: Ahmedabad will officially receive the Commonwealth Games flag and the host button during the closing ceremony of the 2026 Commonwealth Games in Glasgow. President Draupadi Murmu and Prime Minister Narendra Modi have congratulated all the athletes for their outstanding performance in the Commonwealth Games. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
2: Thank you, Shagun. Modi credits youth with driving India's all-round progress, headlines Hindustan Times. The Pioneer quotes the Prime Minister saying, "Youth must power India's rise." Also called on to support nation building to service, education and discipline. The Times of India reports, monsoon hope as World Meteorological Organization sees an El Nino counter, adding the risk of overall monsoon rainfall being below normal continues to loom over India due to a strengthening El Nino. Manhunt in Valley as terror attack claims two. TRP link being probed leads the Indian Express. Railway line through Key Tiger Corridor gets in-principle approval with a rider informs the Indian Express. And finally, the Financial Express writes, Indian holidays taking the trail less travelled, trekking. Hiking fast turning into mainstream travel, what was once a niche pursuit for seasoned mountaineers is fast becoming a mainstream travel segment. And with that, it's back to you, Shagun.
1: Thank you, Saira. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch nationwide campaign Nasha Mukti Yuva for Viksit Bharat Sankalp Abhiyan today. Union Minister Jagat Prakash Nadda reviews preparedness for NEET PG 2026 examination, urges aspirants not to fall prey to rumours. Telangana police rescues over 6,000 children in a month-long drive aimed at ending child labour and trafficking. Flood situation continues to be grim in Gujarat, Odisha and Kerala. Weather Department issues red alert for heavy to very heavy rainfall across six districts in Gujarat today. US President Donald Trump threatens to intensify military action against Iran. Tehran warns of retaliation on key American and Israeli energy infrastructures. India climbs to fourth position in Commonwealth Games in Glasgow. Boxers shine with record 7 gold in single day, taking medals tally to 39. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
4: అడవి ఏనుగుల నియంత్రణకు గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల నియంత్రణకు కీలక అడుగుగా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఏనుగులు మనుషుల మధ్య నెలకొన్న సంఘర్షణ నివారణకు ఇది నూతన అధ్యాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన పంట ప్రాణనష్టం సమస్య పరిష్కారానికి అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్కు ముందస్తుగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ జలాశయం ద్వారా పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో 12,222 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కర్రివలస ఆనకట్ట కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా మరో 4

0: 656 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని జిల్లా మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్రవేశ నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ అభిప్రాయాలను pgrs.ap.gov.in/home/QR grievance feedback ద్వారా కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని శాఖలు ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపటమే గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రధాన లక్ష్యమని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చే గిరిజనులకు న్యాయం చేయడమే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమని, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఐటీడీఏ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాల్లోపు బాలికలకు, 21 సంవత్సరాల్లోపు బాలులకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. ప్రతి గ్రామంలో అనుమానాస్పద బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండి మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి లేదా 1098 చైల్డ్ హెల్ప్లైన్కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ పరిధిలోని తోబస్ గ్రామం నుంచి చింతమనుగూడ గ్రామం వరకు 1,18,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 1.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీరింతవరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-33-93, ఎస్టీడీ కోడ్ 08596. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి?
2: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టి మండలం తలపుల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నాం. నరేంద్ర రెడ్డి గారు చెప్పండి.
2: మేడం ఈరోజు పెద్దన్నయ్య మేడం,
1: చిత్రం పెద్దన్నయ్య, అందులో ఏ పాట?
2: బాలకృష్ణ గారి మేడం, మా ఓ ముస్తఫా అనే పాట మేడం.
1: పెద్దన్నయ్య
2: మేడం, నందమూరి బాలకృష్ణ గారి మేడం.
1: వస్తుంది పాట, వినేద్దామండి.
2: ధన్యవాదాలు మేడం,
1: వెల్కమ్.

0: హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: దేవరాజ్ గట్ సాల్మన్ మేడం.
0: చెప్పండి సాల్మన్ గారు.
1: శ్రీవారికి ప్రేమ లేక మేడం.
0: అందులో ఏ పాట?
1: తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మేడం.
0: పాట వస్తుందండి, వినేద్దాం.
1: మా ఫ్రెండ్ ఆలగడ్డ పోలయ్య, డైవర్ బాబు అశోక్, చిన్న చిన్న సూర్యపల్లి, అందరి కోసం మేడం.
0: ఓకే.

0: హలో
1: హలో నమస్తే మేడం. శుభోదయం మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: నేను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా మేడం.
0: చెప్పండి మస్తాన్ భాషా గారు.
1: మేడం ఈరోజు స్నేహితుల దినోత్సవం మేడం.
0: ఓకే,
1: అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ మార్కాపురం శ్రోతలందరికీ మీకు అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: మేడం స్నేహం అనేది చాలా అమూల్యమైనది, భద్రం కంటే విలువైనది మేడం.
0: అవునండి.
1: ఏంటంటే మాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మేడం, దానికి సంపాదించుకోవడం ఎంత గొప్ప విషయం, దాన్ని నిలబెట్టుకోవడం కూడా దానికంటే గొప్ప విషయం మేడం.
0: ఓకే.
1: మన జీవితంలో ఎన్నో లోటుపోట్లు ఇబ్బందులు ఒక సముద్ర పాలల్లా నిద్రలో కలల్లా వస్తుంటాయి పోతుంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనసు భారం ఎక్కద్ది, అది మనసు మళ్ళీ తేలికయ్యి ముఖంలో చిరునవ్వు రావాలంటే ఒక స్నేహ

0: స్నేహం కావాలి.
1: ఓకే,
0: ఇవాళ ఏ పాట కోరుతున్నారండి?
1: ఇవాళ దళపతి సినిమాలో నుంచి.
0: దళపతి నుంచి.
1: బంధాలేంటి, బంధువులేంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదీరా. ఆ పాట మేడం
0: సింగారాల పైరుల్లోన బిగినింగ్.
1: అదేలే మేడం.
0: ఓకే, ఇది పాట వస్తుందండి, వినేద్దాం. సంతోషం, పాట వస్తుంది, వినేద్దాం.
1: అందులో మనం అందరం ఉండాలి. సంతోషం మేడం,
0: వెల్కమ్.

0: ముందస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హలో, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
4: గుంటకల్లండి, సుకన్య నా పేరు.
3: సుకన్య గారు చాలా సంతోషంగా ఉన్నారు లైన్ కలిసిందని.
4: కలవాలని కోరుకుంటున్నాను.
3: ఓకే, చాలా సంతోషమే. ఓకే చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
4: సినిమా అండి. స్నేహబంధం.
3: స్నేహబంధం,
4: ఈరోజు స్నేహితుల దినోత్సవం కదా.
3: అవును,
4: అందుకని స్నేహబంధము ఎంత మధురం అనే పాట ఉంటుంది దాంట్లో టైటిల్ సాంగ్.
3: ఓకే, పాట వస్తుంది, మరి వినేద్దామా? ఓకే,
4: అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి.
3: ఓకే, పాట వస్తుందండి
4: మన శ్రోతలందరికి, అందరికి కూడా.
3: ఓకే, ఆకాశవాణి మిత్రులందరికీ పాట వస్తుందండి. వెల్కమ్.
4: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: హలో హలో
1: హలో హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్కాపురం నుంచి మేడం.
0: పేరు
1: కోటేశ్వరి మేడం.
0: చెప్పండి. కోటేశ్వరి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: రాజా సినిమాలోంచి ఒక మంచి పాట వేయండి మేడం.
0: రాజా.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి.
1: మా అత్తయ్య మా మామయ్య కోసం ఈ పాట అండి అంకితం.
0: మల్లెల వాన వినిపించమంటారా?
1: ఏ ఏ
0: ఓకే, పాట వస్తుందండి.
1: ఓకేనండి.

0: హలో
1: హలో
0: హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడం గ్రామం హర్నాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హర్నాథ్ రెడ్డి గారు చెప్పండి.
1: రాక్షసుడు మేడం సినిమా పేరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజైన పాట మేడం
0: రాక్షసుడు.

0: హలో
1: హలో
0: హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగడం గ్రామం హర్నాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
0: బాగున్నామండి. హర్నాథ్ రెడ్డి గారు చెప్పండి.
1: రాక్షసుడు మేడం సినిమా పేరు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజైన పాట మేడం.
0: రాక్షసుడు. పాట వస్తుందండి అందరి కోసం, వినేద్దాం మరి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం. హలో హలో
4: హలో నమస్తే మేడం, బాగున్నారా మేడం?
3: నమస్కారం అండి, బాగున్నాను చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: చిన్నప్పని మాట్లాడుతున్నాం మేడం.
3: చిన్నప్ప గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: త్రిశూలంలో రాయిని.
3: త్రిశూలం.
4: హలో,
3: పాట వస్తుందండి మీరు కోరిన పాట?
4: ఓకే మేడం.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం, సంక్రాంతికి వస్తున్నాం ఫ్రెండ్స్. మేడం,
0: సంక్రాంతికి వస్తున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: మాది, నా పేరు రామ్ గోపాల్ రెడ్డి, పుచ్చకాయలపల్లి మేడం.
0: ఓకే, పుచ్చకాయలపల్లి నుంచి.
1: అవును మేడం, పుచ్చకాయలు.
0: సంక్రాంతికి వస్తున్నాం. అందులో ఏ పాట అండి?
1: గోదావరి సంస్కృతి
0: పాట వస్తుందండి. ఓకే
1: ఓకే మేడం.

0: हेलो हेलो,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: బాగున్నారు మేడం?
0: బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇక్కడ ఇన్స్టాగ్రామ్ వస్తున్నాడు.
0: పేరు?
1: స్వామి.
0: చెప్పండి స్వామి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి ఈరోజు?
1: ఈరోజు సంపెంగి ఉంది మేడం.
0: సంపెంగి. అందులో ఏ పాట అండి?
1: తెలియా నిన్ను చూడలేకుండా ఉండలేకున్న సాంగ్ ఉందా?
0: సంపంగి పాట ఉందండి, వచ్చేస్తుంది. ఓకే.
1: ఇంటి అందరి కోసం మేడం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్
0: నడుగుల తామరా
1: సై బాల్
0: బురద పుల్ల
1: సై బాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి, ఎక్కడి నుంచి?
4: మార్కాపురం శ్రీనివాసులు మేడం.
3: చెప్పండి శ్రీనివాసులు గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: ప్రెసిడెంట్ గారి అబ్బాయి.
3: ప్రెసిడెంట్ గారి అబ్బాయి
4: బాలకృష్ణ మేడం. ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా.
3: పాట వస్తుందండి, వినేద్దాం.
4: థ్యాంక్ యూ మేడం.

0: హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: మేడం, చీమకుర్తి నుంచి సల్లా వెంకటేశ్వర మేడం.
0: వెంకటేశ్వర గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం, ఈరోజు సినీ పోటీల సందర్భంగా మా మనవడు సల్లా పూర్ణచంద్ర తీసుకుని వచ్చాను మేడం. మన స్టేషన్ ముంగితే ఉన్నాను.
0: ఓకే,
1: అందువల్ల మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కదా మేడం?
0: అన్నీ ఉన్నాయి.

0: మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ఏక ప్రకార సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
2: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
1: జస్ట్ ట్యూన్ 101.5 మెగాహెర్జ్పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
2: ఫోన్ నెంబర్ 08596-22-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 నిమిషాలకు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 9:35 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: చేశారు.
1: భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు ఇప్పుడు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు.

0: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న ఆగస్టు 1వ తేదీ శనివారం భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జానపద కళారీతులతో, గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో ప్రధానమంత్రికి సాదర స్వాగతం పలికారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ప్రారంభోపన్యాసం చేశారు.
1: దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.
0: అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వలన ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఉత్తరాంధ్ర యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
2: ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు, మనకి పని కావాలన్నా

0: మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలు నిధిగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ,
2: ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏకి మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. గడిచిన రెండేళ్ళలో ఇది ఐదోసారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్న, ఆంధ్ర ప్రజలన్న ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ,
3: ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కు మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్

0: Transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. Charitra kevalam mana nirminchina kattadalanu maatrame gurtinchukodu, vaati dwara nirmitamaina bhavishyattuni gurtinchukuntundi. Ee vishayam mee nayakatvamlo Andhra Pradesh ki labhistunna abhivruddhilo chaala chaala spashtanga kanipistundi. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారం అన్నారు. 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు.
2: ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నా

0: నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం.
1: భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు 18,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని అన్నారు. అల్లూరు సీతారామరాజు గారు గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి మహనీయుడి పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుందని ప్రధాని అన్నారు. గత 12 సంవత్సరాలలో విమానయాన రంగం ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా పేద కుటుంబంలోని ప్రజలు కూడా విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. వికసిత్ భారత్ సాధనలో ఆంధ్రప్రదేశ్ ఒక గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పీఎం గతిశక్తి ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్పోర్టులను ఒక సమగ్ర నెట్వర్క్గా అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తున్నాం అని ప్రధానమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన యువత సామర్థ్యం దేశానికి ఉపయోగపడాలని గౌరవ ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు.
0: సాథియో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సిక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. ఈ వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక్ హై కి ఇస్ సమయ ఆంధ్ర కీ స్పీడ్ సే ఆగే బఢ్ రహా హై. మే ఆప్ సభీ కో ఇన్ ప్రోజెక్ట్స్ కీ బహుత్ బహుత్ శుభకామనాయే దేతా హూం. సాథియో, యే ధర్తీ అల్లూరి సీతారామ రాజు కీ ధర్తీ హై. అల్లూరి సీతారామ రాజు జీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం. సాథియో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ హై. 2014 తక్ దేశ్ మే కేవల్ 74 ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ థే. ఆజ్ యే సంఖ్య 166 హై. ఏక్ సమయ థా జబ్ హవాయి ఉడానే సిర్ఫ్ బడే షహరో తక్ సీమిత్ థీ. ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కీ సంఖ్య హీ నహీ బఢీ హై, హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బెఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజనా నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సపనా పూరా కర్నే మే మదద్ కీ హై. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజనా కే దూసరే ఫేజ్ కీ శురువాత్ కీ హై. సాథియో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జిస్ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా, ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. ఇస్సే అమృత్సర్ సే 25 సే జ్యాదా ఇంటర్నేషనల్

0: తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గోవా రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు, అత్యధిక సంఖ్యలో ఉత్తరాంధ్ర ప్రజలు పాల్గొన్నారు.
1: గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో నిన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన కార్యక్రమ రేడియో నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఎస్ లక్ష్మీకాంత్, కొండపల్లి విశ్వేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో మంగళవారం జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి రాష్ట్రపతి 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతికి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించానని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతిపథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి పదంలో పయనించాలని రాష్ట్రపతి పేర్కొంటూ,
3: రాజ్యో కి యాత్రాఓ కే ద్వారా యువాఓ సే మిల్తీ హూ తో మే ఉన్హే ప్రేరిత కర్తీ హూ కి వే నైతిక మూల్యో సే జుడే రహే ఔర్ దేశ్ ఏవం సమాజ్ కి ఉన్నతి కే లియే కార్య కరే. మహిళాఓ సే మేరా ఆగ్రహ హోతా హై కి వే స్వావలంబీ బనే ఔర్ ఆత్మవిశ్వాస్ కే సాథ్ ప్రగతి కే పథ్ పర్ ఆగే బఢే. జన జాతీయ సముదాయ కే లోగో సే సంవాద్ కర్తే సమయ్ అనురోధ కర్తీ హూ కి వే అప్నే సాంస్కృతిక విరాసత్ కా సంరక్షణ కరే ఔర్ వికాస్ కి ముఖ్య ధారా మే భీ శామిల్ హై.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్స కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ పనులను ప్రధానమంత్రి పరిశీలించారు. బహిరంగ సభ వేదికకు చేరుకున్న ప్రధానమంత్రి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పునరుద్ఘాటించారు.
4: ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజు కి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజు జీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కి శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కి గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో దేశ్ కే లోగో కో బహుత్ బహుత్

0: బధాయి దేతా హూ.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ సమావేశం గురువారం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు. పౌరుల ప్రయోజనాలను కాపాడే చర్యలను వేగవంతంగా అమలు చేయడానికి, పరిణామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సమగ్ర సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘర్షణల వల్ల దేశ పౌరులపై, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి సూచించారు.
2: జాతీయ గౌరవ అవమాన

0: కారణంగా వందే మాతరం గేయానికి కూడా చట్టబద్దమైన రక్షణ కల్పించనున్నారు. వందే మాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించిన వారికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఈ చట్టంలో ఉంది. బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మాట్లాడుతూ, ఇది కేవలం చట్ట సవరణ మాత్రమే కాదని భారత స్వాతంత్ర సంగ్రామ ఆదర్శాలు, జాతీయ అస్తిత్వం, సాంస్కృతిక వారసత్వం పట్ల దేశ సమిష్టి నిబద్దతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో వందే మాతరం గేయం సమరయోధులకు నిరంతర స్ఫూర్తినిచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
1: భారత నౌకాదళానికి చెందిన 8 జలాంతర్గామి యుద్ధనౌకల శ్రేణిలో 7వదైన మచిలీపట్నం బుధవారం జలప్రవేశం చేసింది. ఆంధ్రదేశంలోని చారిత్రక ఓడరేవు పట్టణం మచిలీపట్నం పేరును ఈ యుద్ధనౌకకు నామకరణం చేయటం ఆ ప్రాంత సముద్ర వారసత్వానికి దక్కిన గౌరవమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తూ దేశ సముద్ర ప్రయోజనాల పరిరక్షణలో భారత నౌకాదళ నిబద్దతకు ఈ యుద్ధనౌక ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో 80% పైగా స్వదేశీ పరిజ్ఞానం వినియోగించారు. నౌకాదళం అత్యాధునిక యుద్ధనౌకకు మచిలీపట్నం పేరు పెట్టడం ప్రతి కృష్ణాజిల్లా వాసికి గర్వకారణమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అన్నారు. మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో మరింత గౌరవప్రదంగా నిలబెట్టిన భారత నౌకాదళం, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
0: పరీక్షల నిర్వహణలో ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు 2 రోజుల చర్చ అనంతరం సభ ఆమోదం పొందింది. సవరణ బిల్లు ప్రకారం ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని జితేంద్ర సింగ్ తెలిపారు. పరీక్షల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఈ సవరణ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: సముద్రయాన రంగంలో నిర్దేశిత గడువులను ఖచ్చితంగా పాటిస్తూ ప్రధాన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అధికారులను ఆదేశించారు. వికసిత్ భారత్ లక్ష్యాల సాధనపై మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దేశ దీర్ఘకాలిక సముద్ర రంగ లక్ష్యాల సాధనకు మంత్రిత్వ శాఖ, ప్రధాన ఓడరేవులు, భారత లోతట్టు జలమార్గాల ప్రాధికార సంస్థ IWAI అధికారులు సమన్వయంతో పనిచేయాలని సోనోవాల్ సూచించారు. సముద్ర మార్గాల సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, లాజిస్టిక్స్ సామర్థ్య విస్తరణ, దేశీయ తయారీ ప్రోత్సాహం, ప్రపంచ మార్కెట్లో పోటీతత్వం పెంపు ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోని ప్రముఖ సముద్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా తీర్చిదిద్దాలని కేంద్ర మంత్రి సూచించారు.
0: ఆత్మ నిర్భర్ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా సమర్థ పంచాయతీ పోర్టల్ను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ది ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని అన్నారు. వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ది గల పంచాయతీలను నిర్మించే కార్యక్రమాలు ఒక ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణ అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్స్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ ను కూడా మంత్రి విడుదల చేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఢిల్లీలో శుక్రవారం సమావేశమైంది. మంత్రిమండలి సమావేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. 5,70 కోట్ల రూపాయల వ్యయంతో 5,000 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. అలాగే 84,84 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ను కూడా ఆమోదించినట్లు తెలిపారు. అలాగే

0: పీఎం కిసాన్ పథకాన్ని 2031 వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించిందని, ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో 3,15,000 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. రైతుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదిగా ప్రభుత్వం భావిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్ మే జాతా హై, ప్రధానమంత్రి జీ కే ఏక్ బటన్ దబాతే హి దేశ్ కే కరోడో కిసానో కే పాస్ హి బెనిఫిట్ జాతా హై. పిచ్లే 5 వర్షో మే క్యూములేటివ్ డిస్బర్స్మెంట్ అభీ కరీబ్ కరీబ్ 3,10,000 కరోడ్ రూపే కా బెనిఫిట్ కిసానో కే పాస్ జా చుకా హై. 85% ఆఫ్ ది ఫార్మర్స్ హ్యావ్ రిడ్యూస్ దేర్ బారోయింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. హై కాస్ట్ ఇన్ఫార్మల్ క్రెడిట్ పే జో డిపెండెన్స్ హోతీ థీ వో డిపెండెన్స్ కమ్ హుయి హై. జో లోకల్ లోన్ లేనే పర్ జో డిపెండెన్స్ థీ ఫార్మర్స్ కీ వో బహుత్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ హుయి హై.
2: అంతర్జాతీయ శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో ఐక్యరాజ్యసమితికి భారత్ నిరంతరం మద్దతు అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో శుక్రవారం తెలిపారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలకు భారత్ విశేష సహకారం అందిస్తోందని, ఇప్పటి వరకు 50కి పైగా శాంతి పరిరక్షణ మిషన్లో దాదాపు 3,00,000 మంది భారతీయ సైనికులు సిబ్బంది సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న 9 శాంతి పరిరక్షణ మిషన్లలో 4,200 మందికి పైగా భారతీయ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భారత్ ఇప్పటి వరకు 8 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసిందని, తదుపరి పదవీ కాలానికి కూడా తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించినట్లు జైశంకర్ తెలిపారు. ఉక్రెయిన్ పశ్చిమాసియా సంక్షోభాలకు చర్చలు దౌత్యమే శాశ్వత పరిష్కార మార్గమని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్టీముడ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా చౌకధరల దుకాణాల ద్వారా నాణ్యమైన స్టీముడ్ రైస్ పంపిణీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల నుంచి బాయిల్డ్ రైస్ సేకరణ కోటాను మరో 20,000 మెట్రిక్ టన్నులు పెంచేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలో ప్రతి నెలా 9,000 మెట్రిక్ టన్నుల స్టీముడ్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
2: మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయానం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ఢిల్లీలో సన్మానించారు. ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ త్రివేణిలో 314 రోజుల సుదీర్ఘ సముద్రయానం అనంతరం స్వదేశానికి చేరుకున్న ఈ బృందాన్ని ఆయన అభినందించారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, 4 మహాసముద్రాల గుండా దాదాపు 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమని అన్నారు. సముద్ర ప్రదక్షిణ, నౌకాయానం, నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి అద్భుతమైన నిదర్శనంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
0: ఆయుష్ రంగంలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియా ఏఐ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలు, డిజిటల్ ఆరోగ్యం, సామర్థ్య పెంపుదల, ఆవిష్కరణలను బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ భాగస్వామ్యంతో పరిశోధనలు, ఔషధ మూలికల అధ్యయనం, ఔషధ పరిపాలనతో పాటు ఇతర కీలక ఆయుష్ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం మరింత వేగవంతం కానుందని పేర్కొంది. అలాగే సాంకేతికత ఆధారిత భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆయుష్ వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని వెల్లడించింది.
2: దేశవ్యాప్తంగా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగ నిర్మూలన లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ఈ జాతీయ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మై భారత్ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా యువతను మాదక ద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడంతో పాటు అవగాహన కల్పించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాజ భాగస్వామ్యం, ప్రజల నిరంతర సహకారంతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొంది.
0: అయోధ్య రామమందిరం విరాళాలు చూరి దుర్వినియోగం కేసు దర్యాప్తు పారదర్శకంగా, సమగ్రంగా సాగేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను తప్పనిసరిగా చేర్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అలాగే 2 వారాల్లోపు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సిట్ను ఆదేశించింది. ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులైన 8 మందికి ప్రత్యేక న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించడానికి పురుషులతో సమానంగా పోరాటం చేసి ఆత్మార్పణం కావించుకున్న కాంతామణులున్నారు. వారు బలిదాన ఫలమే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. ఆధునిక యుగంలో భారత జాతిని జాగృతం చేసి దేశభక్తిని, స్వాతంత్ర దీక్షను, జాతి సమైక్యతను సంఘటితం చేసి ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులైన తరుణీమణుల గాథలు భావితరాలకు బంగారు బాటలు.
2: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1 గంట 30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా ప్రాణ స్నేహితులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, సాహిత్యం భువనచంద్ర. కోరిన శ్రోతలు ఎద్దుమైలారో నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బా?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్ 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: వినబోతున్న పాట అందమే ఆనందం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం దాశరథి, సంగీతం సత్యం. కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా కడవలూరు మండలం గండవరం నుంచి డోగుపర్తి శివప్రసాద్, శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, అమీర్, భాష, బాబురావు, రవి, నటరాజు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: సూర్యచంద్రులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్తరంజన్ గానం, రచన సి నారాయణ రెడ్డి. కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, వీరందరి కోరికపై ఈ పాట.

నిప్పులాంటి మనిషి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం సి నారాయణ రెడ్డి. కోరిన శ్రోత బాపట్ల నుంచి రాజారాం.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

మీరు విన్న ఈ పాట అనురాగ దేవత. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం వేటూరి. కోరిన శ్రోత, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపుల పల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష వీరి కోరికపై విన్నారు. ఇప్పుడు వినబోతున్న పాట స్నేహబంధము. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ. కోరిన శ్రోతలు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ.

పెళ్లి పందిరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాట వింటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి రాఘవేంద్రరావు, కృష్ణవేణి, త్యాగులు.

స్నేహం కోసం ఈ చిత్రానికి రాజేష్ పాడిన పాట. కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరు ఇంతవరకు రావు ఈ అతిథి

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అడవి రాముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం విందాం. ఈ పాటని కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర్, శ్రీనివాస్, కార్తీక్ వీరందరి కోరికపై పాట.

తర్వాత ఘంటసాల పాడిన పాట విందాం. మంచి మనసులు చిత్రానికి రచన ఆత్రేయ, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటని కోరిన శ్రోత పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై పాట.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత స్వామి అయ్యప్ప చిత్రానికి కేజేఎస్ దాస్ పాడిన పాట విందాం. సాహిత్యం అనిశెట్టి, సంగీతం జి దేవరాజన్. కోరిన శ్రోతలు చావలి గ్రామం నుంచి వైవి పూర్ణచంద్రరావు, రాధ, సాంబయ్య, శివలీల, లింగరాజు, వాణి, బసవతారకం, ప్రియాంక, రమేష్, లక్ష్మీనారాయణ, కుమారి, శ్రీమన్నారాయణ, శివుడు, చందు వీరందరి కోరికపై ఈ పాట.

0: కార్యక్రమం తర్వాత
1: పి సుశీల పాడిన పాట సంఘం చిత్రానికి. ఈ పాటని కోరిన శ్రోతలు ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్, వీరందరి కోరికపై పాట విందాం.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమం వింటున్నారు. తర్వాత విందాం అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం. కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు.

తర్వాత నువ్వు నాకు నచ్చావు చిత్రానికి టిప్పు హరిణి పాడిన సిరివేనల గీతం విందాం. కోరిన శ్రోతలు పోరంకి పెనమలూరు మండలం నుంచి శిరీష, సురేష్, ధాత్రి, ప్రత్యూష వీరేంద్ర కోరికపై పాట.

0: కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత ఘంటసాల పాడిన పాట విందాం. ప్రేమ్ నగర్ చిత్రానికి సాహిత్యం మాత్రేయ. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ కోరికపై పాట.
1: తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు.

తర్వాత తులసి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట సాహిత్యం మారుద్ర. ఈ పాఠాన్ని కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సిఎన శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, సాయి ప్రకాష్, అశోక్ బాబు, శోభన్ బాబు కోరికపై పాట.

కల్పలత వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత ఒకే కుటుంబం చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి. తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, రాణా ప్రతాప్, యామిని, భవ్యశ్రీ, కార్తీక్, మను, సుధారామయ్య, చైత్రికాశ్రీ, వీరందరి కోరికపై పాట విందాం.

తర్వాత పి సుశీల పాడిన ఆరుద్ర గీతం విందాం, చిత్రం భీష్మ. ఈ పాటని కోరిన శ్రోత ప్రకాశం జిల్లా కందుకూరు నుండి వెంకట శివప్రసాదరావు, వీరి కోరికపై ఈ పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. నువ్వు లేక నేను లేను చిత్రానికి ఆర్పి పట్నాయక్ పాడిన వేటూరి గీతం కోరిన శ్రోతలు మనస్విని, గాయత్రి, లలిత తాడిగడప నుంచి. వీరందరి కోరికపై పాట.

కల్పనతా కార్యక్రమంలో చివరిగా విందాం సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సాహిత్యం వేటూరి. కోరిన శ్రోతలు విజయవాడ నుండి సుశీల, శ్యామల, శ్రీకృష్ణ కోరికపై పాట.

కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం ఇంతవరకు విన్నారు. ఈనాటి కల్పలత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమం. మరి శ్రోతలు 0866-248-8812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం. గతవారం మేం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయం చూద్దాం. అయితే శ్రోతలు పంపించిన అభిప్రాయాలు పంపించిన సంఖ్య తక్కువగా ఉంది. అయితే పంపించండి 0866248888 నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు మనకి ముందుగా పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలప్పటికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత గురువారం తెలుగు సాహిత్య మణిమకుటాలలో డాక్టర్ గుమ్మ సాంబశివరావు రామరాజభూషణ కవి కావ్యాలను చక్కగా పరిచయం చేశారు. ప్రముఖ హిందీ రచయిత ప్రేమ్చంద్ జయంతి సందర్భంగా డాక్టర్ వెన్నా వల్లభరావు గారి పునఃప్రసార ప్రసంగం హృదయంగమం. నేడు జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య గారి జీవిత విశేషాలను శ్రీ వసుధ బసవేశ్వరరావు గారు చక్కగా విశదీకరించారు. నేటి సరస వినోదిని సమస్యాపూర్ణ పద్యాలు స్వతంత్ర కవిత ధారాళు సంశోభితాలై ఉన్నాయండి అంటున్నారు. డాక్టర్ శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారి నిర్వహణలో సరస వినోదిని పేరు సార్థకమైందండి. అందరికి నమస్కారాలంటూ ధన్యవాదాలంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత చూద్దాం. హలో, హాయ్, నమస్తే అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలు అందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరఫున వీరు తెలియజేస్తున్నారు. సినిమాలోని పాట అడుగుతున్నారు. ఇది ఉభయ కుశలపరండి. కార్యక్రమానికి మన కార్యక్రమానికి సంబంధించి మీరు అభిప్రాయాలు ఉంటే తెలియచేయండి, మీకు నచ్చిన కార్యక్రమం గురించి. తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదాలు అందిస్తున్నాం. 27వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో నేటి వివాహ వ్యవస్థ గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ బృందావనం ధన్వంతరి ఆచార్య గారికి నమస్తే అంటున్నారు. భక్తిరంజని కార్యక్రమంలో శివస్థుతి నాద్యా కలం విని తరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో నారాయణ స్వామి గారి గానం మా వీధిలో విందు చేసింది. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, వారికి కళాభినందనలు అందజేస్తున్నాం అంటున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పరిశ్రమంలో జరిగే ప్రమాదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వేమూరి నారాయణరావు గారితో పరిచయం ద్వారా కార్మికులకు ఎన్నో పనికి వచ్చే వివిధ జాగ్రత్తలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. అనంతరం శ్రీ నాగేశ్వరరావు గారి స్వీయ కవితలు ఆలోచింపజేశాయి. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన గయోపాఖ్యాన నాటకం నుండి కృష్ణ పాత్ర పద్యాలు మా వేందను విందు చేశాయి. శ్రీ బాబురావు గానం చేసిన వారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ అబ్దుల్ సలీం గారికి, సలీం బాబు గారికి మా ధన్యవాదాలంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సూనాబాయి, రాధా మొన్న రాసి పంపించారు. అలాగే రాత్రి ప్రసారమైన నాటిక మంచి సందేశం అందజేసింది అంటున్నారు. అలాగే 28వ తేదీ సోమవారం మంగళవారం సూక్తి సుధలో శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి అన్నమాచార్య కీర్తనలు విని తరించాం. ఉదయరేఖల్లో ఆలోచనలో శ్రీ సత్యనారాయణ గారు అందించిన సమాచారం ఉపయుక్తంగా ఉంది. అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎన్ రమణి గారి వేణుగానం మా వీణలో విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే జీవన లహరిలో సంగీత సాహిత్యాలలో నా ప్రయాణం, ఈ విషయమే ఆ రంగంలో ఎంతో అనుభవం సంపాదించిన మహిళా మండలులు స్థాపించిన వార్డు కౌన్సిలర్గా సేవలు అందిస్తూ కథలు నాటకాలు కూడా రాశాను. వారి కుటుంబ నేపథ్యం గురించి ఇలా ఎన్నో విషయాలు తెలియజేసిన కమలాదేవి గారికి, చక్కటి ప్రశ్నలు వేసిన గుడిపూడి విజయ గారికి ఆకాశవాణికి ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. అలాగే 29వ తేదీ బుధవారం సూక్తి సుధలో సలాది భాగ్యలక్ష్మి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ యతేంద్ర స్వామి కీర్తనలు విని తరించాం. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ సుధా రఘునందన్ గారి గానం మా వీణలో విందు చేసింది. కార్యక్రమంలో ముత్తుస్వామి కృతి వారి కృతి మాకు మరీ మరీ నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సూనాంబాయి, రాధామున్న మన కార్యక్రమాలన్నిటి గురించి వారి చక్కటి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి.

మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయకృష్ణలోపరి ఆకాశవాణి విజయవాడ డైరెక్టర్ గారికి, సిబ్బందికి నా నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు ఒక గంట పాటు వినిపించారు. అందులో శ్రోతలు కోరిన అద్భుతమైన పాటలు విని ఆనందించాము. అలాగే ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమం క్రమం తప్పకుండా వింటున్నాము. కానీ ఇట్టి కార్యక్రమం గతంలో ఒక గంట పాటు వినిపించేవారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం అరగంట మాత్రమే ప్రసారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఇటు విషయంపై అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ ఈ కార్యక్రమం ఒక గంట పాటు ప్రసారం చేస్తే బాగుంటుంది అంటూ నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి. ఇక తర్వాత ఈరోజు ఉదయం సరసవి నదిని సమస్య పూర్ణం కవి పండితులు పంపించిన పూర్ణాలు పైడిపాటి ఉమానంద శర్మ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించినాక ధన్యవాదాలు అంటూ వీరే రాసి పంపించారు. న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సూచన గమనించాం. ఇక తర్వాత చూద్దాం, ఈరోజు ప్రసారమైన సరసవి నదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు అంటూ రాచర్ల సుబ్రహ్మణ్యం సర్పల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత రాశారు ఉభయకుశలాపుర కార్యక్రమం నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు భక్తి రంజని కార్యక్రమం బాగుంది. ఫోన్లో విజయవాడ కార్యక్రమాల ద్వారా అక్కడ కొంచెం అర్థమవట్లేదు, కానీ కార్యక్రమాలు బాగున్నాయి అంటూ రాసి పంపించారు. వీరు ఎవరంటే న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు రఘు, నాగలక్ష్మి, లలిత, యశ్విని రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఎవరంటే నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే యువలయ కార్యక్రమం 5 గంటల వరకు ప్రసారం చేయగలరని ఆశిస్తున్నామంటున్నారు. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు. ఈ యొక్క సూచన మీరు గమనించగలరని ఆశిస్తున్నాను అంటూ కూడా రాసి పంపించారు. మీ సూచన గమనించామండి. తర్వాత చూద్దాం, ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డు బాబా రాస్తున్నారు. ఏం రాసి పంపించారంటే మనకి 1వ తేదీ ఉదయం 6:10 భక్తిరంజనీలో భక్తి గీతాలు చాలా బాగున్నాయి. 4:30 ప్రసారమయ్యే హిందీ పాఠం అలాగే 5 గంటలకు వినిపించండి అంటున్నారు. యువలయ కార్యక్రమాన్ని 5 గంటల వరకు ప్రసారం చేయండి, సూచన గమనిస్తారని ఆశతో రాస్తున్నాను. మీ శ్రోత మూసాపేట నుంచి నరేష్ అంటూ రాసి పంపించారు. సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మల్లా శ్రీరామ్ ప్రసాద్ గారు గానం నిర్వహించిన భగవద్గీత పారాయణ శ్లోక విశ్లేషణ కార్యక్రమం వినపడకపోవడం చాలా వెల్తిగా అనిపిస్తుంది. చాలా బాగా నిర్వహించిన వారికి, ప్రసారం చేసిన విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి పేరు పేరిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు అంటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతున్న కార్యక్రమాల వాల్యూమ్ చాలా చాలా తక్కువగా వినబడుతుంది. దయచేసి ఇటువంటి ముఖ్యమైన టెక్నికల్ ఇష్యూస్ని సరిచేయగలరని మనవి చేసుకుంటున్నా అంటున్నారు. ఇక విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు పాత తెలుగు చలనచిత్ర గీతాలకు ప్రాముఖ్యత కల్పించి విరివిగా వినిపించగలరని మనవి అంటున్నారు. కొత్త పాటల జోరు హోరు లాగా ఉన్నది, దయచేసి సరిచేయగలరు. ఇక సూక్తి సుధ భక్తి రజని కార్యక్రమాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలన్నింటికీ మించి టాప్ మోస్ట్ ప్రోగ్రామ్స్, వీటిని ఇలాగే అప్రతిహతంగా కొనసాగించండి అంటూ నాగభూషణం గుంటూరు నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ కంటిన్యూ అవుతుండండి. మీ సూచన గమనించాం. ఇక తర్వాత ఉభయ కుశలోపరికి హ్యాపీ సండే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాకు ఏకచిత్ర గానం వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కానీ కొంచెం మెలోడీ సాంగ్స్ వినిపించండి కొత్త శ్రోతల కోసం. కల్పలత చిరునామా చెప్పి స్టార్ట్ చేయండి, అలాగే వాట్సాప్ నెంబర్ చెప్పి స్టార్ట్ చేయండి కొత్త శ్రోతలందరి కోసం నా మనవి అంటూ గుంటూరు కర్నూలు జిల్లా జుమ్మాలదిన్నె విలేజ్ నుండి పంచర్ షాప్ జలీల్ కోరుతున్నారు. అయితే రాసుకోండి, కల్పలత చిరునామా అడిగారు. కల్పలత, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, పొన్నమ్మతోట, విజయవాడ 10. ఈ చిరునామాకి కల్ప

లతలో మీకు కావాల్సిన పాటని కోరుకోండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు పొద్దున పూట 5 గంటల 50 నిమిషాలకు మాసం తిథి చెప్పేటప్పుడు శ్రావణ మాసం అని అంటున్నారు, బట్ ఇది ఆషాఢ మాసం కదా, ప్లీజ్ రెక్టిఫై అంటున్నారు ప్రకాష్ గుంటూరు నుంచి. అయితే మనం శక సంవత్సరంలో చెప్పుకున్నప్పుడు అది చెప్పటం జరుగుతుంది, గమనించండి. ఇక తర్వాత చూద్దాం, ఆకాశవాణి జోడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయి. ఉదయం సూక్తి సుధ, దేశభక్తి గీతం, భక్తి నంజని భక్తి గీతాలు, వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం సాగులో ఉన్న పంటల గురించి, యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు, అలాగే చక్కగా వివరిస్తున్నారు. రైతులకు మేలు చేస్తుంది, పసిడి పంటలు సంభాషణ పునః ప్రసారం చేయండి అంటున్నారు. ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచన పద్య తోరణం, సరస వినోదిని కార్యక్రమాలు బాగున్నాయి. మీరు వినిపిస్తున్న లలిత గీతాలు నచ్చుతున్నాయి, ధన్యవాదాలు. ఉదయం 10 గంటలకు వినిపిస్తున్న ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, సమయం పెంచండి అంటున్నారు. కలపలత ఉత్తరాల పాటలు ప్రతిరోజు వినిపించండి. గత వారం మన్ కీ బాత్ ప్రధాని మోదీ గారి మనసులో మాట చాలా బాగుంది, కానీ కలపలత ఉత్తరాల పాటలు వినిపించలేదు. 12 గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలు వినిపించారు, అలాగే చిత్రగీతాలు ఉత్తరాలు చదవండి, కలపలత అవుతుంది అని రాసి పంపించారు. పోయిన వారం 12 గంటల 40 నిమిషాలకు కలపలత కార్యక్రమం ప్రసారమైంది, అయితే మీరు విని ఉండరు. రాసి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఇక వీరే ఏమంటున్నారంటే, నిన్న మధ్యాహ్నం వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమంలో మల్లు స్వరాజ్యం గారి గురించి చాలా చక్కగా తెలియజేశారు, ప్రతిరోజు వింటున్నాము, చాలా బాగుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇలాగే కంటిన్యూ అవుతుండండి. ఇక తర్వాత మనకి రాసి పంపించారు, నాట్య కాలంలో వేసినవే వేస్తున్నారు ఎందుకు, ఏఆర్లో వేరే పాటలు లేవా అంటున్నారు. ఇంత మీ మార్చుకోండి మీ ఇది అంటున్నారు. కొంచెం ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్డ్ కన్స్ట్రక్షన్ అర్థం కావట్లేదు, ఎందుకు మీరు పసిడి పంటల కార్యక్రమం ఆపేశారు అంటున్నారు. అలాగే స్టేషన్ డైరెక్టర్ గారికి తెలియచేయండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని అడుగుతున్నారు, మీ సూచన గమనించామండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు, కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అన్నారు. నమస్తే అండి. జరుపతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుంచి వారు తెలియజేస్తున్నారు. తర్వాత చూద్దాం, పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి, ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది, మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే ఈ కార్యక్రమం 1 గంట సేపే ప్రసారం చేస్తారు, 1 గంట సేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని నా మనవి అని తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించాము. ఇక తర్వాత రాసి పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యువలయ ప్రోగ్రామ్ ఇస్ గుడ్ అండ్ ఎఫెక్టివ్, బట్ ఇన్ సండే ఇట్ ఈస్ నాట్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ రేడియో సెట్స్, ప్లీజ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ రేడియో సెట్స్ డైలీ అని అడుగుతున్నారు ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత మనకి రాసి పంపించారు, కాకపోతే వారు చాలా సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు, చూద్దాం. ఉభయ కుశలోపరికి నా నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆకాశవాణి స్నేహితుల దినోత్సవం, ఆకాశవాణికి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆకాశవాణి మా ప్రియ నేస్తం, ఎందుకంటే ఆకాశవాణి ఎప్పుడు ఒక ఉపాధ్యాయుల క్రమశిక్షణను, మంచి విజ్ఞానాన్ని అందిస్తుంది, ఒక న్యాయవాదిలా మంచి న్యాయ సలహాలు అందిస్తుంది, ఒక వైద్యుడిలా అనారోగ్య సమస్యలకు నివారణ ఉపాయాలు చెప్తుంది, ఒక కవిలా మంచి కవిత్వాన్ని పద్యాలను వినిపిస్తుంది, ఒక కళాకారుడిలా మాకు ఎన్నో ప్రాచీన కళలను వినిపిస్తుంది, నేర్పిస్తుంది, మాకు బాధ కలిగినప్పుడు మంచి సంగీతాన్ని వినిపిస్తూ హాస్యాన్ని అందిస్తూ ఉంటుంది, ఆధ్యాత్మికవేత్తల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ మానవతా విలువలను, మోరల్ వాల్యూస్ను పెంపొందిస్తుంది, పర్యావరణవేత్తల పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తుంది. అందుకే ఆకాశవాణి మా ప్రియ నేస్తం అంటూ మన కార్యక్రమాల మీద చక్కటి అభిప్రాయాన్ని చాలా చాలా అద్భుతంగా రాసి పంపించారు. దేవర్పు రాధిక, ప్రియదర్శిని,

పెనుమదం పోడూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వారు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఉభయ కుశలాపరికి శుభ మధ్యాహ్నం. మీ వారాంత కార్యక్రమాన్ని మేము వింటూనే ఉంటాము, వారమంతా కార్యక్రమాలు వింటూనే ఉంటాము. మాకు 1:10 నిమిషాలకు పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాము. హనుమాన్ నగర్ నుంచి పల్లపట్టి గోపాలకృష్ణ సెయల యాబేజ్ దోలా వంశీ వీరు కోరుతున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత చూద్దాం, రాసి పంపించారు మనకి. వీరెవరంటే చాలా సుదీర్ఘమైన లేఖ రాశారు, కానీ సమయం కూడా చాలా తక్కువగా ఉంది, చదివేద్దాం. నమస్తే, నేను మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, మిత్రులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటున్నారు. తర్వాత సరస వినోదిని సమస్య పూర్ణం ఈరోజు చాలా బాగుంది, చదివే తీరు కూడా మాకు నచ్చింది అంటూ రాసి పంపించారు. అలాగే ఈరోజు ఉదయం జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య గారి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. తర్వాత ఈ మాసపు పాట కూడా చాలా బాగుంది అంటూ రాసి పంపించారు. అలాగే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ బాగుంటాయి, బుధవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారితో పరిచయం బాగుంది, గురువారం మొబైల్ ద్వారా జరుగుతున్న మోసాల గురించి విశేషాలు తెలియజేశారు, రాబోయే తేదీలో నేను కోరుకుంటున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ప్రతి గురువారం ఆదివారం సాయంత్రం వినిపిస్తున్న భజన గీతాలు బాగుంటున్నాయి. తర్వాత ఏం రాసి పంపించారంటే, వీరు యాజ్ యూజువల్గా వారు కవిత రాస్తారు కాబట్టి రాసి పంపించారు. పులకరించిన ప్రకృతి పూలవాన కురిపిస్తున్న రోజు, వికసించిన విరజాజులు పరిమళాలు పంచుతున్న రోజు, పరవశించిన మయూరాలు నాట్యమాడుతున్న రోజు, ఆనంద పరవశంతో పులకరించిన మదిలో కోటి వీణానాదాలు పలుకుతున్న రోజు, అదే అదే ప్రతి ఆదివారం కార్యక్రమాన్ని వింటున్న ఆనంద సమయాన అభిప్రాయాల మాలిక అంటూ రాసి పంపించారు. అలాగే దివిలోన దేవతలు భూమికి దిగివచ్చి ఏదో వింటున్న సమయం, భూమిలోనే ప్రకృతి ప్రకాశవంతమైన మెరుమెట్లు గుంపుతున్న సమయం, మారుతంతో సోయగాలు జగమంతా వ్యాపిస్తున్న సమయం, అదే అదే ప్రతి ఆదివారం కార్యక్రమం నిర్వహిస్తున్న సమయాన్ని అభిప్రాయ మాలిక అంటూ వారు ప్రకృతి గురించి, పూల వాన గురించి, విరజాజుల పరిమళాల గురించి మనకి రాసి పంపించారు. మనల్ని ప్రకృతిలోకి తీసుకువెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు వనపర్తి ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధనరావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి. టీన్ టైంలో హిందీ సినిమా పాటలు బాగుంటున్నాయంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి రాసి పంపించారు, చాలామంది రాస్తున్నారు. వీరెవరంటే సోమనాథన్ జనార్దన, వనజమ్మ, వెంకట భవన, నెల్లూరు జిల్లా తాటిపర్త గ్రామం నుంచి రాసి పంపించారు. అయితే సింపుల్గా అయితే చదివేస్తాను. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు టీన్ టైం కార్యక్రమం హిందీ పాటలు బాగున్నాయి అంటున్నారు. 4 గంటల నుండి 4:30 వరకు ప్రసారం చేసిన యువలయ కార్యక్రమంలో జీకే ప్రస్తలను ప్రోగ్రాం చాలా బాగుంది అంటున్నారు, మాకు నచ్చుతోంది అంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం, అమలాపురం నుండి పేరు రామచంద్రరావు, లలిత కుమారి రాసి పంపించారు. ఉభయ కుశలాపరికి నమస్తే అంటారు. నమస్తే అండి. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు. చాలా సుదీర్ఘమైన లేఖ, అయితే మనకి సమయం కూడా అయిపోయింది. తర్వాత దోర్నాల బాలరాజు, రేణుక, హైదరాబాద్ వనస్థలీపురం నుంచి రాసి పంపించారు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రాజు, సరి, శివ, శరణ్, రుక్మిణి, సురేష్, రమ్య, అఖిల రాసి పంపించారు. మన కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయంటూ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చేవారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి

0: జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తాపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా, సంస్కృతి, స్పోర్ట్స్, మెడిటేషన్, అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे, 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ సహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,000కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్

0: మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300లకు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఓదిలోవిచ్ ఈరోజు నుంచి నెల 5వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటి వరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 ఇళ్లు పూర్తిగాను, 127 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా साकार होते हुए देखा. भारत को नक्सलवाद मुक्त होते हुए भी देखा और फिट इंडिया मूवमेंट से युवाओं को खेल के मैदान में भी देखा है. हमें पूरा विश्वास है कि आपके नेतृत्व में ही हम नशा मुक्त भारत का लक्ष्य भी अवश्य प्राप्त करेंगे.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాం కు చెందిన ఆరో సీడ్ నూయిన్ తూయిలిన్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం అన్నదమ్ముల సవాల్.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఫిల్మ్ గీతాల్లో తర్వాత విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, చిత్రం దేవత.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఘంటసాల శారద పాడిన పాట సాహిత్యం మారుద్ర చిత్రం జీవిత చక్రం.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఫిలిం గీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత మనో గాయత్రి పాడిన పాట, సాహిత్యం సిరివేందల, సంగీతం శశిప్రీతం, చిత్రం గులాబీ.

చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత విందాం వి. రామకృష్ణ పాడిన సి. నారాయణ రెడ్డి గీతం చిత్రం ముత్యాల ముగ్గు.

తర్వాత విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట కొండవీటి దొంగ, చిత్రానికి సాహిత్యం వేటూరి.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: తర్వాత పల్నాటి సింహం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సాహిత్యం వేటూరి.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు.

0: ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ నషా ముక్తి యువ కార్యక్రమాన్ని ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో 100 వారాల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: आज हम सभी जिस अभियान के साक्षी बन रहे हैं, वो अभियान व्यक्ति के लिए है, परिवार के लिए है, समाज के लिए भी है, और सबसे बड़ी बात है ये राष्ट्र के लिए है. आज जब देश ने विकसित भारत का लक्ष्य तय किया है, तो इसके लिए आवश्यक है देश का युवा आत्मविश्वास से भरपूर हो और ड्रग्स जैसी घातक आदत से हमेशा हमेशा दूर हो.
0: ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మేరా భారత్ ఆధ్వర్యంలో ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 300 మంది యువత ప్రధానమంత్రి సందేశాన్ని దృశ్య మాధ్యమం ద్వారా వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ఈరోజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన రావాల్సిన సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా ఈ నిధులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ అదనపు ఆర్థిక సహాయం రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలేని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రైతులు ఈ రుణాన్ని 2 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మొదటి సంవత్సరం రుణంలో సగం, 2వ సంవత్సరంలో మిగిలిన సగం చెల్లించవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: టొబాకో బోర్డు కేంద్రం ఇచ్చేటువంటి సహకారం మొట్టమొదటిది అంటే ప్రతి ఫార్మర్ కి, బ్రైట్ గాని మీడియం గాని లో గాని హాఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ 2 ఇయర్స్ కి ఒప్పుకున్నారు. ఒక బాండ్ కి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. ఇప్పుడు మీరు తీసుకుంటే టోటల్ బాండ్స్ వచ్చేటప్పటికి 45,000 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో. 45,000 x 50 అంటే దాదాపుగా ఒక 250 కోట్ల రూపాయల లోన్ యూనియన్ గవర్నమెంట్ నుంచి వస్తా ఉంది. రెండోది స్టేట్ గవర్నమెంట్ నుంచి లో అండ్ హాఫ్ స్టైల్ కి కిలోకి 10 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది.
0: రాష్ట్ర ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ పడమట రైతు బజారులో ఈరోజు ఆయన మినీ మార్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అవయవదానంపై ప్రతి కుటుంబంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ అవయవ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జీవన్దాన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,
3: ఒక కుటుంబంలో విషాదం అలుముకుంటే 8 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. సమాజానికి మంచి పని చేస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగు నింపుతూ మరికొందరి ప్రాణాలను నింపుతున్న సందర్భంగా మనం సంతోషించాలి. ఆ రకంగా అవయవదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి కొంతమంది ముందుకొచ్చి అనేక ప్రాణాలను నిలవేలా చూడాలి. అవయవదానం గురించి సమాజంలో అవగాహన కలిగించడం కోసం ఇటువంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే,
0: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం

0: గంటగంటకు పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికి గేజ్ స్థాయి 15 అడుగులకు పాండ్ లెవెల్ 15.24 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి సుమారు 14,60,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు 8,400 క్యూసెక్కుల నీటిని కాలువలకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జిల్లా కలెక్టరేట్తో పాటు గోదావరి పరివాహక మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు త్వరలో పూర్తవుతాయని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే 47 పార్కుల అభివృద్ది పనులు చేపట్టామని, మిగిలిన పార్కులను కూడా దశలవారీగా ఆధునీకరిస్తామని చెప్పారు. 1,000 రూపాయల్లోపు ఇంటి పన్ను చెల్లించే కుటుంబాలకు భూగర్భ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా అందిస్తామని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: ఇవాళ ఈ ఒక్క డివిజన్లోనే 6 పార్కులు చాలా చక్కగా డెవలప్ చేశారు. పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్, పెద్దవాళ్ళకి జిమ్ము, అదేవిధంగా అక్కడ చక్కటి ఒక హాలు. ఆ హాల్లో దాదాపు 110 మంది ఉన్నారు. చిన్నపిల్లలు పార్కుల్లో బర్త్డే చేసుకోవడానికి ఇష్టపడతారనే ఉద్దేశంతో చుట్టూ గ్లాసులు పెట్టి ఒక హాల్ నిర్మించారు. చాలా చాలా చక్కగా ఉంది. నెల్లూరు సిటీలో ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ప్రజలకు ఇవ్వాలో ఆ మొత్తం ఇస్తున్నా. నిజంగా దోమల్ని నగరం కావాలంటే ఒకటే మార్గం, 100% యూజీడి. దానికి అందరూ సహకరించి కనెక్షన్ తీసుకోండి. 1,000 రూపాయల లోపల ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఫ్రీ మున్సిపల్ శాఖే ఇస్తుంది.
0: జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న కృష్ణాజిల్లా బట్లపెనుమరు గ్రామంలో జన్మించారు. ఆయన రూపొందించిన పతాకాన్ని 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయ పతాకంగా గుర్తించారు. 1963 జులై 4న పింగళి వెంకయ్య కన్నుమూశారు. ఆయన జ్ఞాపకార్థం 2009లో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత జాతికి పింగళి వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధారణ నెలవారీ పన్నుల వాటాకు అదనంగా 4,597 కోట్ల రూపాయల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయల వడ్డీలోని రుణం అందించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం మినీ మార్టుల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.

0: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: పిఎం జయ్. అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన కొడాలి కమలమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు.
3: స్వాతంత్ర్య సమరయోధురాలు శ్రీమతి కొడాలి కమలమ్మ గారు. చరిత్రను నిర్మించేది కొందరు మహానుభావులు మాత్రమే కాదు, నిశ్శబ్దంగా తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన మహనీయులు కూడా. అలాంటి వారి సేవలు పుస్తకాలలో కొద్దిపాటి పంక్తులుగా కనిపించవచ్చు, కానీ వారి త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారత స్వాతంత్ర్యోద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల పేర్లు ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే అదే ఉద్యమంలో వేలాది మంది మహిళలు కూడా తమ జీవితాలను దేశానికి అంకితం చేశారు. కుటుంబ బాధ్యతలతో పాటు దేశ బాధ్యతను కూడా తమ కర్తవ్యంగా భావించి ఉద్యమాల్లో పాల్గొన్నారు. జైలు శిక్షలను ఎదుర్కొన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు పోరాడారు. అలాంటి విశిష్ట మహిళల్లో ఒకరు శ్రీమతి కొడాలి కమలమ్మ గారు. కొడాలి కమలమ్మ గారు కేవలం స్వాతంత్ర్య సమరయోధురాలు మాత్రమే కాదు, ఆమె ఒక గాంధేయవాది, సంఘ సంస్కర్త, మహిళా చైతన్యవాది. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కావాలని కోరుకోవడమే కాదు, సమాజంలో ప్రతి మనిషికి సమాన గౌరవం లభించాలని కూడా ఆమె ఆకాంక్షించారు. అందుకే ఆమె జీవితం స్వాతంత్ర్యోద్యమం మరియు సామాజిక సంస్కరణల సమ్మేళనంగా నిలిచింది. కొడాలి కమలమ్మ గారు 1916వ సంవత్సరంలో గుంటూరు జిల్లా గోగినేని రామకోటయ్య, వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ వంటి విలువలను అలవర్చుకున్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా స్వాతంత్ర్యోద్యమం వేగం పుంజుకుంటోంది. మహాత్మాగాంధీజీ ఇచ్చిన స్వదేశీ, సత్యాగ్రహం, అహింస వంటి పిలుపులు లక్షలాది మంది యువతను ప్రభావితం చేస్తున్నాయి. ఆ ప్రభావం కమలమ్మ గారి జీవితాన్ని కూడా మలిచింది. శ్రీమతి కమలమ్మ 1942లో మహాత్మాగాంధీ పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల వయసున్న తన కుమారుణ్ణి బంధువుల ఇంట్లో వదిలేసి తెనాలి మెజిస్ట్రేట్ కోర్టు ముందు పికెటింగ్ చేశారు. కరపత్రాలు పంచారు, నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కమలమ్మను, ఆమె అనుచరులను అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్, మీరు తప్పు ఒప్పుకోండి అని కమలమ్మ గారిని అడిగారు. మేము ఏ తప్పు చేయలేదు అని కమలమ్మ గారు ధైర్యంగా సమాధానం చెప్పారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు

చేస్తున్నారు అని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా, అది మా హక్కు, దేశ స్వాతంత్ర్యం కోసం ఏమైనా చేస్తాం అని కమలమ్మ గారు ధైర్యంగా సమాధానం చెప్పారు. అంతే, మెజిస్ట్రేట్ కమలమ్మ ఆమె అనుచర మహిళలకు 15 నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కమలమ్మ గారు ఏమాత్రం అధైర్యపడలేదు, జంకలేదు. ఇంటి వద్ద ఉన్న 5 సంవత్సరాల కుమారుణ్ణి బంధువుకు అప్పగించి శిక్ష నిమిత్తం రాయవెల్లూరు వెళ్లారు. 1943 జనవరి 26వ తేదీ కమలమ్మ జీవితంలో మరుపురాని రోజు. రాయవెల్లూరు జైల్లో మన దేశం జెండా ఎగరేసి తన కోరికను తీర్చుకున్న రోజు. సాటి ఖైదీలందరూ కమలమ్మను వీరవనిత, సాహస నారిగా కీర్తించిన రోజు. జైలు నుండి విడుదలయ్యాక కమలమ్మ స్వగ్రామంలో స్వాతంత్ర్యం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా కమలమ్మ స్వయంగా 2000 లడ్లు తయారు చేసి గ్రామస్తులందరికీ పంచి తమ ఆనందాన్ని, దేశభక్తిని ప్రకటించుకున్నారు. 1948వ సంవత్సరంలో వినోబాభావే సమక్షంలో భూదానోద్యమంలో కూడా పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం కూడా గ్రామాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయించి గ్రామీణ వైద్యం ప్రాధాన్యతను చాటి చెప్పారు. 1966లో తమ ఏకైక కుమారుడు డాక్టర్ కొడాలి ధర్మానందరావుచే ప్రకాశం జిల్లా ఇంకొల్లులో ఆసుపత్రిని ప్రారంభింపజేశారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నది కమలమ్మ ధ్యేయం. డాక్టర్ ధర్మానందరావు ఇంకొల్లులో 55 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ప్రాక్టీస్ చేసి ఉత్తమ వైద్యులుగా గుర్తింపు పొందారు. కమలమ్మ గోరా ముఖ్య అనుచరురాలిగా నాస్తికోద్యమ వ్యాప్తిలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచ నాస్తిక మహాసభలకు పలుమార్లు ప్రతినిధిగా హాజరయ్యారు. దేశం బాగుండాలంటే రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలి. ప్రజాసేవే పరమార్థంగా భావించే నాయకులు, యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలి. సమాజంలోని మూఢనమ్మకాలు, ఛాందసభావాలు, దేవుడు దెయ్యాలు వంటి మత తత్వ నమ్మకాలు కనుమరుగు కావాలంటే మహిళలు విద్యావంతులు కావాలి. ప్రజల్లో శాస్త్రీయ దృష్టి పెరగాలి. ప్రతి ఒక్కరూ స్వార్థ దృష్టిని వదిలేసి సంఘ దృష్టిని పెంచుకోవాలి. మానవ శక్తిని గుర్తించి ప్రభుత్వాలు ముందడుగు వేయాలి అని కొడాలి కమలమ్మ తన ఆంక్షను ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఇంకొల్లులో గోరా నాస్తిక మిత్రమండలి సంస్థను స్థాపించారు. మూఢనమ్మకాల నిర్మూలనం కోసం కృషి చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో చైతన్యం కోసం వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించేవారు. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారు. ఆ దంపతులను సత్కరించారు కూడా. దాదాపు 15 సంవత్సరాల పాటు సంస్థ పక్షాన పలు కార్యక్రమాలు నిర్వహించారు. 98 సంవత్సరాల పరిపూర్ణ జీవితాన్ని పూర్తి ఆరోగ్యంతో అనుభవించిన కొడాలి కమలమ్మ 11/7/2014న ఇంకొల్లులోని తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కమలమ్మ ఆకాంక్ష మేరకు కుమారుడు ధర్మానందరావు కమలమ్మ నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛాగోరా నేత్రాలయానికి, భౌతిక కాయాన్ని గన్నవరం వద్ద ఉన్న పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి దానం చేశారు. స్వాతంత్ర్య సమరయోధురాలిగా, సంఘ సేవకురాలిగా, అలుపెరగని పోరాట యోధురాలిగా కమలమ్మ ప్రభుత్వం, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల నుండి ఎన్నో సత్కారాలు పొందారు, అవార్డులు అందుకున్నారు. ప్రగతిశీల వ్యక్తిత్వం గల కమలమ్మ తమ స్వీయ చరిత్రను విరామమెరుగని పురోగమనం పేరుతో రాసుకోవటం ముందు తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి గారు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు గొప్ప గౌరవం తెచ్చిన వీర నారీమణి కమలమ్మ అని సుప్రసిద్ధ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు కొనియాడారు. స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి కాదు, మన ఆలోచనల్లోని సంకుచిత భావాల నుండి బయటపడటం కూడా స్వాతంత్ర్యమే. మహిళా సాధికారత అంటే కేవలం మహిళలకు హక్కులు ఇవ్వటం కాదు, వారి సామర్థ్యాన్ని గుర్తించి సమాజ నిర్మాణంలో భాగస్వాములను చేయడం. ఈ విలువలన్నింటినీ శ్రీమతి కొడాలి కమలమ్మ గారు తన జీవితంలో ఆచరణలో చూపించారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ స్వేచ్ఛ వెనుక ఇలాంటి మహనీయుల త్యాగం ఎంతో ఉంది. వారి జీవితాలు మనకు ఒక స్ఫూర్తి, ఒక బాధ్యతను గుర్తు చేస్తాయి. దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని మనం తిరిగి ఇవ్వలేము, కానీ వారు కలలు కన్న సమానత్వ సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేయగలం. నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి.

0: మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. కుల మత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే మనకు ఆమె నేర్పించే నిజమైన స్వాతంత్ర్యాకాంక్ష. చరిత్రలో కొందరి పేర్లు శిలాఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండవ కోవకు చెందిన మహనీయురాలు. దేశం కోసం, సమాజం కోసం, మానవత కోసం జీవించిన ఆ మహనీయురాలికి మనసారా నివాళులర్పిద్దాం.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల శీర్షికన కొడాలి కమలమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు బికాజీ కామా గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
4: సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి శ్రీమతి లింగమ్మ మేఘనీల గారితో పరిచయం విందాం.
5: బాలికల సంక్షేమం కోసం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల విద్య వివాహ అవసరాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకం గురించి మనకు వివరాలను అందించడానికి బ్యాంక్ అధికారిని శ్రీమతి లింగం మేఘనీల గారు మనతో ఉన్నారు.
6: నమస్కారం మేఘనీల గారు. నమస్తే అండి. సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారండి?
7: మన భారత ప్రభుత్వము ఆడపిల్లల కోసం అని చెప్పి January 22, 2015 నాడున ఈ సుకన్య సమృద్ధి పథకం అనేది మొదలు పెట్టారండి.
6: సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి?
7: ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు ఆడపిల్ల చదువు కోసము, ముఖ్యంగా పెళ్లి కోసము దాచుకునే డబ్బులు ఉపయోగపడాలని చెప్పి ఈ పథకం అన్నది మొదలు పెట్టారు. బేటీ బచో బేటీ పడో అన్న క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఇది. అంటే ఆడపిల్లని కాపాడండి, ఆడపిల్లని చదివించండి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మొదలు పెడతాం జరిగిందండి.
6: సహజంగా ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఎవరి పేరు మీద ఉండాలండి?
7: 10 ఏళ్ళు లోపు వయసు ఉన్న పాప పేరు మీద మాత్రం సుకన్య సమృద్ధి యోజన అనేది ఓపెన్ చేయగలం మనం.
6: 10 ఏళ్ల లోపు వయసున్న అమ్మాయిలకు ఓపెన్ చేయగలం. మరి ఏ వయసు నుండి ఓపెన్ చేయొచ్చండి?
7: పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన రోజు నుంచి వాళ్ళు 10 ఏళ్ల లోపు వరకు ఎప్పుడైనా డిపాజిట్ ఓపెన్ చేసుకోవచ్చు.
6: ఈ సుకన్య సమృద్ధి పథకం అనేది ప్రవేశపెట్టక ముందు పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలు, ఒకవేళ వాళ్ళు గనక ఎవరైనా ఈ సుకన్య సమృద్ధి యోజనలో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమన్నా వీలుందా అండి?
7: ఇది ఇంట్రడ్యూస్ అయిన 2015, కానీ దీనికి ఎంట్రీ ఏజ్ అంటే వాళ్ళు ఈ డిపాజిట్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఏజ్ 10 ఇయర్స్ లోపు. పాప వయసు 10 ఏళ్లు దాటకపోతే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు.
6: ఈ ఆడపిల్ల పేరు మీద అకౌంట్ అనేది ఎవరు ఓపెన్ చేయొచ్చు అండి?
7: వాళ్ళ పేరెంట్స్, ఎయిదర్ మదర్ గాని ఫాదర్ గాని ఇండివిజువల్ గా ఎవరిలో ఒకళ్ళు, ఆర్ లీగల్ గార్డియన్ ఎవరన్నా ఉంటే, అడాప్ట్ చేసుకున్న చైల్డ్ ఎవరన్నా ఉంటే గర్ల్ చైల్డ్, అది 10 ఇయర్స్ లోపు ఏజ్ ఉండి లీగల్ గార్డియన్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు.
6: ఒక కుటుంబానికి ఎన్ని అకౌంట్లు అనేవి ఉండొచ్చు అండి ఈ సుకన్య సమృద్ధి యోజన కింద?
7: ఒక కుటుంబానికి 2 అకౌంట్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో 3 అకౌంట్స్ ఉండొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మొదటి కాన్పులో ఆడపిల్ల, 2వ కాన్పులో ఆడపిల్ల అయితే 2 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ట్విన్స్ ఉంటారు కొన్ని కేసెస్ లో, అది 3 సందర్భాలు ఎప్పుడంటే ఫస్ట్ కాన్పులో ఒక ఆడపిల్ల పుట్టి 2వ కాన్పులో ఇద్దరు ట్విన్స్ ఆడపిల్లలు పుడితే ఆ సందర్భంలో 3 ఓపెన్ చేసుకోవచ్చు. లేదా అదే మొదటి కాన్పులో 3 ఆడపిల్లలు పుట్టినా 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు.
6: మరి ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందండి?
7: మీ ఊళ్ళో ఎక్కడైనా

0: అని దగ్గరలో ఉన్న ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయినా లేదా పోస్ట్ ఆఫీసులో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కానీ ఇది మీరు ఏదో ఒక్కదానిలో మాత్రమే చేయగలరు. ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్లో మీకు అకౌంట్ ఉండి మళ్ళీ బ్యాంక్లో చేయటానికి కుదరదు, ఆర్ బ్యాంక్లో ఉండి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో చేయటానికి కుదరదు. ఇన్ కేస్ మీకు తెలియక గనక ఓపెన్ చేసినా ఆ బెనిఫిట్ అనేది మీకు యూజ్ ఉండదు.
1: ఇప్పుడు మనం బ్యాంక్లో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు పాస్బుక్ అనేది ఇస్తారండి, సేవింగ్స్ అకౌంట్. మరి ఈ సుకన్య సమృద్ధి యోజన కూడా ఇలా పాస్బుక్ ఇలా ఏమైనా ఉంటాయా?
0: సుకన్య సమృద్ధి యోజన కూడా పాస్బుక్ ఉంది. మీరు కట్టినప్పుడల్లా ప్రతిసారి ఎంట్రీ వేయించుకోవచ్చు, ఈవెన్ ఇంట్రెస్ట్ పడినప్పుడల్లా ఎంట్రీస్ అన్ని వేయించుకోవచ్చు.
1: అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి ఏమేం పత్రాలు సమర్పించాల్సి ఉంటుందండి?
0: ఫస్ట్ పాపకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ పాస్పోర్ట్ ఇష్యూ అయిన దగ్గర నుంచి ఇది వ్యాలిడ్ అవుతుంది అకౌంట్ ఓపెన్ చేసుకుంటానికి. సో పాపదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ పాస్పోర్టు, గార్డియన్ ఎవరైతే డిపాజిటర్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళది ఐడి ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ అవసరం ఉంటుంది.
1: ఐడి ప్రూఫ్ గా ఏమేమి సమర్పించాల్సి ఉంటుందండి?
0: ఐడి ప్రూఫ్ గా వాళ్ళది ఫోటో ఉన్నది, అంటే పాన్ కార్డ్ కానీ ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కానీ అలా వాళ్ళ ఫోటో ఉండి వాళ్ళ పేరు ఆ డీటెయిల్స్ ఉన్న ప్రూఫ్ సబ్మిట్ చేయొచ్చు. రెసిడెన్స్ ప్రూఫ్ అంటే వాళ్ళ ఫోటో అన్నది ముఖ్యం కాదు, కానీ వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ పేరు అడ్రస్ అవి ఉండాలి. దానిలో మనకి సేమ్ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ గా వస్తాయి. ఎవరన్నా పల్లెటూరులో ఓపెన్ చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు కానీ గ్యాస్ బుక్ కానీ అట్లాంటివన్నీ మనం రెసిడెన్స్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు.
1: మనకి చిన్న మొత్తాల పొదుపు పథకాలను చూసుకుంటే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇచ్చేవి, కిసాన్ వికాస్ పత్ర అని ఇలా చాలా ఉన్నాయి. మరి వాటికి సుకన్య సమృద్ధి యోజనకి తేడా ఏంటండి?
0: ఈ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి అనేది ఓన్లీ ఫర్ గర్ల్ చైల్డ్, ఆడపిల్లకి మాత్రమే ఉపయోగపడేలాగా ఉన్నది. వేరే స్కీమ్స్ అన్ని మనం పోల్చి చూస్తే ఈ సుకన్య సమృద్ధి యోజనకి అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వటం అన్నది జరుగుతుంది.
1: ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారండి సుకన్య సమృద్ధి యోజన మీద?
0: అది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది కాదు, అది గవర్నమెంట్ ప్రతి క్వార్టర్ కి ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. చేంజ్ చేసినప్పుడల్లా ఇంట్రెస్ట్ రేట్ మారుతూ ఉంటుంది, దాని ప్రకారంగానే మీరు కట్టిన అమౌంట్ కి ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ కి మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది.
1: అసలు ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఎంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు?
0: ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు 1000 రూపాయలతో ఓపెన్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక డిపాజిట్ అన్న జరగాలి, దానిలో మినిమం 1000 రూపాయలతో మాక్సిమం 1,50,000, 1,50,000 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు కట్టిన ఆ అమౌంట్ ని మన ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెప్షన్ లో కూడా మీరు చూపించుకోవచ్చు, 1,50,000 దాకా మీరు చూపించుకోవచ్చు.
1: అలా ఎంత కాలం డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి?
0: ఇది ఎట్లా అంటే మొత్తంగా దీనికి 21 ఇయర్స్ దీన్ని లాకిన్ పీరియడ్ అంటారు, అంటే 21 ఏళ్ళ వరకు మీరు దీన్ని కదులుస్తానికి లేదు. కానీ మీరు 15 సంవత్సరాలు కడితే సరిపోతుంది. 15 సంవత్సరాలు సంవత్సరానికి మినిమం 1000 రూపాయలు చొప్పున, ఆ పైన 1,50,000 దాకా ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు సేవింగ్స్ చేసుకుని 15 ఏళ్ళు కట్టేసి వదిలేస్తే 21 సంవత్సరాల తర్వాత పాప పేరు మీద ఆ అమౌంట్ ఇంట్రెస్ట్ తో కలిపి మీకు ఇవ్వటం జరుగుతుంది. పాపకి ఇప్పుడు 9 ఏళ్ళు అనుకోండి, 9 ఏళ్ళు అప్పుడు ఓపెన్ చేస్తే 9 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళు, 21 ఇయర్స్ అన్నది పాప వయసు 21 ఏళ్ళు వచ్చేలా కాదు, ఓపెన్ చేసిన రోజు నుంచి 21 సంవత్సరాలు లాకిన్ పీరియడ్. దీనికి మధ్యలో ఏంటంటే ఇప్పుడు మీరు 21 ఏళ్ళు పెట్టారు, మధ్యలో ఇన్ కేసు 2 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రాయల్ ఒకటి ఉంటుంది, ఫుల్లీ విత్డ్రాయల్ ఒకటి ఉంటుంది. పార్షియల్ ఎప్పుడంటే మధ్యలో కొంత అమౌంట్ తీసుకునేలాగా ఎప్పుడంటే, అమ్మాయికి ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ పై చదువులకు అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి అనుకున్నారనుకోండి, 50%. ఇప్పుడు మీకు 9 ఏళ్ళు అప్పుడు వేశారు, 18 ఏళ్ళకి ఏమో డిగ్రీయో ఏదో ఒకటి చదువుకోవాలి, 50% నాకు అమౌంట్ కావాలనుకున్నారనుకోండి, ఈ సంవత్సరం మీరు విత్డ్రా చేస్తే పోయిన సంవత్సరం ఎంత క్లోజింగ్ ఉందో దానిపైన 50% మీకు ఇస్తారు. అదే అమ్మాయి పెళ్లి కోసం అయితే మొత్తం అకౌంట్ క్లోజ్ చేసుకుని మొత్తం ఉన్న అమౌంట్ మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు.
1: మొత్తానికి ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఏంటంటే మనం 15 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది, మిగిలిన 6 సంవత్సరాలకి కూడా వడ్డీ ఇస్తుంది, ఇలా మొత్తం కలిపి 21 సంవత్సరాలు
0: లాకిన్ పీరియడ్ ఉంటుంది.
1: మరి మెచ్యూరిటీ అనేది ఎప్పుడండి ఈ అకౌంట్ కి?
0: మెచ్యూరిటీ అనేది 21 ఇయర్స్, మనం ఓపెన్ చేసిన రోజు దగ్గర నుంచి 21 ఏళ్ళ తర్వాత మొత్తం పాప పేరు మీద మాత్రమే ఇస్తారు. ఇది అకౌంట్ ఉంటే అకౌంట్ కి ఆర్ డిడి ఆ టైం కి ఎట్లా వీలుంటే అట్లాగా.
1: ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ గురించి చెప్పారండి, అంటే మెచ్యూరిటీ పీరియడ్ కి ముందే కూడా విత్డ్రా చేసుకోవడం, దానికి ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందా అండి?
0: ఇన్ కేస్

0: ఇప్పుడు ప్రీ మెచ్యూర్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్ కి అయితే, ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ లోనో దేనిలో చదువుతారు, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి అడ్మిషన్ ఫీ ఎంత, ఇప్పుడు 4 సంవత్సరాల కోర్స్, అది 4 సంవత్సరాలు గాను ఎంత ఇద్ది అన్నది వాళ్ళు ఇస్తారు కాలేజ్ వాళ్ళు. అది మీరు బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ మీరు ఎక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర సబ్మిట్ చేసి మాక్సిమం ఆఫ్ 2 లాక్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మొత్తం మీద 4 లక్షలు ఉందనుకోండి, పార్షియల్ విత్డ్రాల్ 2 లాక్స్ వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఎయిదర్ కాలేజ్ ఫీ ఆర్ విత్డ్రాల్, ఏది తక్కువ ఉంటే అది మాత్రమే వస్తుంది. మీకు 2 లాక్స్ ఎలిజిబుల్ ఉంది విత్డ్రా చేసుకుంటానికి, కానీ మీ కాలేజ్ ఫీ కట్టాల్సిన 1 లక్ష రూపాయలే. సో మీకు 1 లక్ష రూపాయలే వస్తుంది, మీకు ఎలిజిబిలిటీ 2 లక్షలున్నా రాదు, కాలేజ్ ఫీ ఎంత అయితే అంత దాని ప్రకారం.
1: ప్రతి సంవత్సరం కనీసం 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అకౌంట్ లో అని చెప్పారండి. ఒకవేళ అది కనుక సకాలంలో చెల్లించకపోతే ఏమైనా పెనాల్టీ ఇలా ఏమన్నా ఉంటుందా?
0: ఉంటుందండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 1000 రూపాయలు కనుక జమ అవ్వకపోతే, ఫర్ సపోజ్ మీరు 4 సంవత్సరాలు కట్టారు తర్వాత మర్చిపోయారు, 4 సంవత్సరాలు వదిలేశారు, మళ్ళీ తర్వాత కడదాం అనుకున్నారు, ప్రతి సంవత్సరం 50 రూపాయలు పెనాల్టీ పడిద్ది. మీరు ఇప్పుడు 4 సంవత్సరాలు కట్టకుండా వదిలేస్తే 5వ సంవత్సరంలో కట్టేటప్పుడు ఈ 4 సంవత్సరాలు కాను కట్టాల్సిన 1000 రూపాయలు ప్లస్ 50 రూపాయలు పెనాల్టీ మొత్తం మీద కట్టి అకౌంట్ యాక్టివేట్ చేయించుకోవచ్చు.
1: ఒక ఊళ్ళో మనం సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నామండి, కొన్ని కారణాల వల్ల ఆ పాప ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ అకౌంట్ కార్యకలాపాలు అనేవి ఈజీగా జరగాలంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునే వీలు అనేది ఉంటుందా కొత్త ప్రదేశానికి?
0: ఉందండి, అకౌంట్ ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం బ్యాంక్ లో ఉంటే బ్యాంక్ నుంచి బ్యాంక్ చేసుకోవచ్చు, ఆర్ పోస్ట్ ఆఫీస్ ఉంటే బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్, ఆర్ పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ కి, ఎలా కావాలంటే అలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఇది ఓన్లీ వాళ్ళు ఏమన్నా ఉద్యోగ నిమిత్తం గానీ అట్లా హౌస్ షిఫ్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి ఏమీ ఛార్జీలు ఏం కట్టనవసరం లేదు. అది కాకుండా వేరే కారణాల వల్ల ఏమన్నా వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తే ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటారో వాళ్ళకి 100 రూపాయలు కట్టాల్సి ఉంటుంది.
1: మరి ఈ పథకానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ అంటే ఆదాయపు పన్ను మినహాయింపు అనేది ఎలా ఉంటుందండి?
0: ఇది మాక్సిమం 1,50,000, 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. పేరెంట్ ఆర్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ దానిలో చూపించుకోవచ్చు సేవింగ్స్ కింద.
1: ఈ డిపాజిట్ చెల్లించే వాళ్ళు ఉంటారు కదండి, పేరెంట్ కానీ గార్డియన్ కానీ, వాళ్ళు కనుక ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే అప్పుడు ఈ అకౌంట్ ఏమవుతుందండి?
0: ఇన్ కేస్ చైల్డ్ కి ఏమన్నా రిస్క్ జరిగితే డిపాజిట్ వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఏదైతే డిపాజిట్ చేశారో అది ప్లస్ ఇంట్రెస్ట్ గార్డియన్ ఆర్ పేరెంట్ కి ఇచ్చేస్తారు. ఇన్ కేస్ పేరెంట్ కి ఏమన్నా జరిగితే పేరెంట్ మదర్ ఫాదర్ ఇంకొక పేరెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈవెన్ లీగల్ గార్డియన్ అయితే నెక్స్ట్ ఎవరన్నా లీగల్ గార్డియన్ ని పెట్టుంటే వాళ్ళు అకౌంట్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పాపకి 10 ఏళ్ళు నిండిన తర్వాత పాప ఆపరేట్ చేసుకోవచ్చు అకౌంట్ ని.
1: విదేశాల్లో ఉండే భారతీయులు అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే వీలుందండి వాళ్ళ ఆడపిల్లల పేరు మీద?
0: ఎన్ఆర్ఐలకి ఈ వీలైతే లేదండి, ఓన్లీ రెసిడెంట్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే మాత్రమే ఈ సుకన్య సమృద్ధి యోజన అన్నది వాళ్ళకి వర్తిస్తుంది. ఇన్ కేస్ ఫర్ సపోజ్ ఆ స్కీమ్ లో కంటిన్యూ అవుతున్నారు, ఒక 5 ఏళ్ళు కట్టిన తర్వాత పాప వాళ్ళ పేరెంట్స్ అటు యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాల్సి వచ్చింది, మధ్యలో గనక బేబీ ఎన్ఆర్ఐ అయితే ఏ రోజున నుంచి ఎన్ఆర్ఐ అయ్యారో 1 మంత్ లోపల బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ కి ఆ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి అకౌంట్ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అయినా తెలియక ఏమీ సబ్మిట్ చేయకపోతే ఏ రోజున అయితే ఎన్ఆర్ఐ అయ్యారో చైల్డ్ ఆ రోజు నుంచి వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఆగిపోతాయి. ఆ ఇంట్రెస్ట్ గానీ ఇన్ కేసు వాళ్ళు ఎన్ని అమౌంట్ కట్టినా వాటికి ఇంట్రెస్ట్ ఏం రాదు, ఓన్లీ ఎన్ఆర్ఐ అవ్వక ముందు వరకు ఉన్న అమౌంట్ కి ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది.
1: ఈ రోజుల్లో పీపీఎఫ్ అనేవి చాలా ఆకర్షణీయమైన లాభడిస్తున్నాయండి, మరి పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో కూడా డబ్బు పెట్టొచ్చా?
0: పెట్టొచ్చండి. పీపీఎఫ్ అనేది ఒక గవర్నమెంట్ సేవింగ్స్ స్కీమ్ లాగా, ఈవెన్ సుకన్య సమృద్ధి యోజన కూడా ఒక సేవింగ్ స్కీమ్, రెండు డిఫరెంట్, రెండిట్లోనూ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈవెన్ పీపీఎఫ్ కూడా మీరు 1,50,000 వరకు మాత్రమే సంవత్సరానికి మాక్సిమం కట్టుకోగలరు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో మీరు ఈ సంవత్సరం పీపీఎఫ్ లో 1,50,000 కట్టారు, సుకన్య సమృద్ధి యోజనలో 1,50,000 కడితే ఏదో ఒకటి మాత్రమే మీరు ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకోగలరు, అంతే తప్ప మిగతా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు.
1: మరి ఈ పథకానికి ప్రజల్లో ఆదరణ అనేది ఎలా ఉందండి?
0: చాలా బాగుందండి. 2015 మనకి ఈ స్కీమ్ అన్నది ఇంట్రడ్యూస్ అయింది, అప్పటి నుంచి

0: పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో అవగాహన చాలా పెరిగిందండి. వాళ్ళంతట వాళ్ళు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ అన్నది చాలా ఎక్కువ పెరిగిందండి.
1: ఈ రోజు సుకన్యా సమృద్ధి యోజనలో మదుపు చేయడం ద్వారా మన ఆడపిల్లలకి ఎటువంటి లాభాలు కలుగుతాయి, అలాగే ఈ పథకం వల్ల కలిగే ఇతరత్రా లాభాల గురించి శ్రీమతి మేఘనీలా గారు మనకు చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి శ్రీమతి లింగమ మేఘనీలా గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 2 గంటలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ ద మిడ్ డే న్యూస్. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi urges youth of the country to be physically fit and mentally strong in the run-up to the goal of Viksit Bharat. Launching Nasha Mukti Yuva for Viksit Bharat Sankalp Abhiyan, Mr. Modi said young people should stay away from drugs and embrace a healthy lifestyle. Heavy rains continue to wreak havoc in Keralam. 8 people reported killed, thousands shifted to relief camps. US President Donald Trump puts on hold planned military attack on Iran, claiming framework of a potential agreement had been reached. In badminton, Tanvi Sharma claims her maiden BWF World Tour title at Taipei Open. And in Commonwealth Games, India enters the final day with 4th place in medal tally, including 13 gold.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో
1: అందరికీ నమస్కారం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమాన్ని నర్సరావుపేటలోని ఐగ్రో ఇంటర్నేషనల్ స్కూల్ బాలబాలికలు సమర్పిస్తున్నారు. నా పేరు పద్మావతి. ఈ కార్యక్రమాన్ని మొదటిగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఈ గీతాన్ని ఆకాంక్ష మరియు ఇప్షిత ఆలపిస్తారు.

0: తర్వాత ఆకాంక్ష, బీసహస్ర, గిరిధర్, శౌర్య ఒక లఘునాటికతో మన ముందుకు వస్తున్నారు.
1: అరే సంజయ్, హోంవర్క్ చేసావారా నువ్వీరోజు?
2: చేశాన్రా.
1: నువ్వీరోజు హోంవర్క్ చేసావారా?
2: చేశానో లేదో చూసుకోవాలరా, చేసినట్టే గుర్తు మరి.
1: సహస్ర, నీకు గుర్తుందా ఎప్పుడు పరీక్షల ముందే నాకు జ్వరం వచ్చింది? ఎందుకంటావు?
3: అబ్బా ఏం చెప్పారా సంజయ్, జ్వరం అంట జ్వరం, జ్వరం లేదు ఏం లేదు, అది నీకు చదువు మీద ఉన్న భయం రా, చదువు భయం.
4: పిల్లలు అందరూ హోంవర్క్ చేశారా?
5: చేశాం టీచర్.
4: చేయని వాళ్ళు చెయ్యొద్దండి.
2: నేను చెయ్యలేదు టీచర్.
4: సంజయ్ హోంవర్క్ ఎందుకు చేయలేదు?
2: బుక్ నన్ను మిస్ అవుతుంది టీచర్. నాలో అక్షరాలు రాయొద్దంటుంది టీచర్. అక్షరాలు రాస్తే నేను కమిలిపోతాను అంటుంది టీచర్. అందుకనే నేను రోజు హోంవర్క్ చేస్తే అవ్వట్లేదు టీచర్.
4: అబ్బా ఇంత చెప్పిందా నీ బుక్ నీకు?
2: అవును టీచర్.
3: అరే సంజయ్, నీకెందుకురా అంత బద్ధకం? అందరిలాగా హోంవర్క్ చేసి తీసుకురావచ్చు కదా, చేసి మేడంకి బుక్ ఇవ్వచ్చు కదా, ఎందుకు అలా చేస్తావు? టీచర్తో కూడా అంతే మాట్లాడతావరా సంజయ్?
2: ఏమో సహస్ర, నాకు ఆటలంటే ఇష్టం, చదువు అంటే కష్టం.
4: పిల్లలు అందరు వినండి, రేపటి నుంచి సంజయ్నే మన క్లాస్ లీడర్.
2: నేనా టీచర్?
4: అవునరా నువ్వే. నేను నీకు ఒక బాధ్యత ఇస్తున్నా, నువ్వు క్లాస్లో ఏదో మంచి మార్పు తెస్తావని నేను ఆశిస్తున్నా. తెస్తావో లేదో చూద్దాం.
2: సరే టీచర్.
3: కొన్ని రోజుల తర్వాత.
2: పిల్లలు క్లాస్ మొత్తం సైలెన్స్గా ఉండాలి, చదువు అంటే ఇష్టం పెంచుకోవాలి, చదువు అంటే రేపటి భవిష్యత్తు నవ్వులాట కాదు.
1: సంజయ్ నీవేనా రా ఈ మాటలన్నీ?
2: అవునురా నాయే, బాధ్యత నాలో నమ్మకాన్ని పెంచింది. ఇంకా నేను చదువుకుంటేనే కదరా పక్కన వాడికి చదువుకోమని చెప్పేది.
3: బాగా చెప్పావు సంజయ్. పిల్లలు చూసారా సంజయ్ ఎంత మారాడో? అంతకుముందు దాకా అతను చాలా అల్లరి పిల్లవాడు, కానీ టీచర్ అతనికి ఒక బాధ్యత అప్పచెప్పిన గానించి అతనిలో మనం చాలా మార్పు చూసాం. మంచి పని చేశావు సంజయ్. టీచర్ వస్తున్నారు.
4: విన్నా సహస్రం చెప్పింది, చాలా బాగా చెప్పావు. సంజయ్ నిజంగా చాలా మారాడు. ఇప్పుడు వాడు సమయంలో వాడు హోంవర్క్ ఇస్తున్నాడు, సమయంలో క్లాస్ వర్క్ రాస్తున్నాడు, సమయంలో వాడి పని వాడే చేసుకుంటున్నాడు. అందరూ సంజయ్లాగ్ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి సంజయ్ నువ్వు మారావని చాలా సంతోషిస్తున్నాను.
2: ఇదంతా మీ వల్లే టీచర్, మీ మంచి మాటలు ఇంకా ప్రోత్సాహం వల్లే టీచర్. ధన్యవాదాలు టీచర్.
0: ఇప్పుడు 9వ తరగతి ఆకాంక్ష ఒక మనోహరమైన లలిత గీతాన్ని మనకి వినిపిస్తుంది.

0: తర్వాత 5వ తరగతి నేహశ్రీ మనకి ఒక నీతి కథను చెప్తుంది.
1: అదొక రైల్వే స్టేషన్. ఆ రోజు చాలా రద్దీగా ఉంది. అలా రద్దీగా ఉన్న ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక బెంచ్ మీద ఓ వృద్ధ దంపతులు, అలాగే ఒక యువ దంపతులు కూర్చొని ఉన్నారు. వాళ్ళల్లో వృద్ధుని పేరు రాఘవయ్య, యువకుడి పేరు రాజేష్. ఏకాగ్రతతో ఏదో పుస్తకాన్ని చదువుకుంటున్న రాఘవయ్య గారిని, మీరు ఏమి చదువుతున్నారు అని అడిగాడు రాజేష్. రామాయణం చెప్పారు రాఘవయ్య. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఈ పుస్తకాన్ని చదవలేదా ప్రశ్నించాడు రాజేష్. చాలాసార్లు చదివాను బదిలిచ్చాడు రాఘవయ్య. మరైతే మళ్ళీ ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు కాస్తంత వెటకారంగా అడిగాడు రాజేష్. నేను దీనిని చదివిన ప్రతిసారి జీవితానికి పనికొచ్చే ఒక గొప్ప విషయం నాకు అర్థమవుతూ ఉంటుంది చిన్నగా నవ్వుతూ చెప్పారు రాఘవయ్య. ఎన్నిసార్లు చదివినా అదే కథ కదా, నేను దీనిని ఎప్పుడో చదివేశాను అన్నాడు రాజేష్. ఇంతలో ప్లాట్ఫామ్ మీద రైలు ఆగింది. అక్కడ ఎదురు చూస్తున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా రైలు వైపు పరిగెత్తి తోసుకుంటూ రైలు ఎక్కడం మొదలుపెట్టారు. పెద్దగా కూత పెట్టి రైలు బయలుదేరింది. రైల్లో ఉన్న రాజేష్ అప్పుడు గమనించాడు

0: తన భార్య ప్లాట్ఫామ్ మీదనే ఉండిపోయిందని. వెంటనే అతను కంగారుగా చేనులాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి భార్యను వెంట పెట్టుకొని వచ్చాడు. అందరూ సర్దుకొని కూర్చున్నాక రాఘవయ్య ఆ యువకుడితో ఇలా అన్నారు, నువ్వు రామాయణాన్ని బాగా చదివి అర్థం చేసుకొని ఉంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. దీనికి రామాయణానికి సంబంధమేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు రాజేష్. రామాయణంలో ఒక చోట ఇలా ఉంది, రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదిని దాటటం కోసం ఒక పడవని ఏర్పాటు చేశాడు గుహుడు. అప్పుడు రాముడు ముందు సీతమ్మ వారిని పడవలోకి ఎక్కించి తర్వాత లక్ష్మణుడిని ఎక్కమని ఆఖరున తను ఎక్కాడు. నువ్వు గనుక ఆ ఘట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉండి ఉంటే ముందు నీ భార్యని రైలు ఎక్కించి ఆ తర్వాత నువ్వు ఎక్కేవాడివి, చిరునవ్వుతో చెప్పారు రాఘవయ్య. అది విని సిగ్గుతో తలదించుకున్నాడు రాజేష్. ఈ కథ నీతి, రామాయణం లాంటి గ్రంథాలను కేవలం చదవటం కాదు, వాటిని పూర్తిగా అర్థం చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి.
1: ఐగ్రో ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరావుపేట విద్యార్థులు సమర్పించిన ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమయ్యే బొమ్మరిల్లు కార్యక్రమంలో మరిన్ని కబుర్లు, కథలు, పాటలు, పద్యాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ పిల్లలు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.
1: ఎవ్వరిది పాపం నాటకం, రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారుడు శ్రవణ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సుమతి శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి, కుటుంబరావు శ్రీ కృష్ణార్జునరావు వెన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక, సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్, యాదమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
2: సార్, సార్, సారో, సారో.
3: ఏమిటి ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
2: సార్, సార్, హత్య సార్, హత్య.
3: హత్య ఎవరు?
2: అదే సార్, పైన ముసలమ్మ గారు.
3: అబ్బాబ్బా, నీ కంగారు ఆపి వివరంగా చెప్పయ్యా. ఏ ముసలమ్మ గారు?
2: అదే సార్, 200 మూటలుంటది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరు చంపినారండి?
3: ఆవిడ ఎవరిని చంపేసింది?
2: కాదు సార్, ఆయమ్మనే ఎవరు చంపిర్రు.
3: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద, ఒక్కసారి ఉండు ఉండు ఉండు, కాదులే, నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఇట్రా ఇట్రా. ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
2: లేదు సార్, మీ కాడికి డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
3: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు

0: ఈ విషయం అప్పుడు ఎక్కడ పక్క నీకు తెలిసిందా?
1: నువ్వు
0: వెళ్ళు నువ్వు వెళ్ళు. ఈ విషయాన్ని ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నెంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు, వరహాలరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు, ఇద్దరు త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే ఇప్పుడే. నిద్ర లేవకపోతే లేపండి అయ్యా. పర్లేదు, ఇక్కడికి వద్దులే. 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. ఏమమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
1: ఎక్కడికండి?
0: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
1: సరే.
0: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి, ఏమైంది ఉదయాన్నే, ఏమిటి ఆడావుడి?
1: అయ్యో మీకు తెలియలే, ఆ 203లో ఉంటుందే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
0: అవునా? ఎలా, గుండులా ఉంటుంది? ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటుందే, హార్ట్అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
0: అదేంటి, మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలే వాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
0: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2 అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చిపడిందట పాపం. అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
2: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్?
3: గుడ్ మార్నింగ్ సార్.
2: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నా కూడా మీకు గుడ్ మార్నింగ్.
3: అది
2: ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు?
3: నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్.
2: ఓకే ఓకే, నాతో రండి.
3: అలాగే సార్.
2: రాజు భాషా
4: సార్,
2: ఫోటోగ్రాఫ్ రెడీ?
4: వస్తున్నారు సార్.
2: ఫోరెన్సిక్ వాళ్ళు
4: కూడా దారిలోనే ఉన్నారు.
2: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
3: అంటే లేరంటే లేరని కాదండి.
2: మరి లేరు అంటే ఉన్నట్ట?
3: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
2: ఎక్కడ, అమెరికాలోనా?
3: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనుమరాలు ఉంటారండి.
2: ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే, కుటుంబరావు గారు
3: సార్
2: మీరుండండి. వాచ్మెన్
5: సార్, నాకేం తెలియదు సార్, ఆయమ్మ చాలా మంచిది సార్, ఒవ్వరితోని గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మకు కూడా ఇలా పొద్దుగాలనే ఎరికైంది సార్.
2: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
5: గది కాదు సార్, బక్కుండి కదా, పిల్లలు గలవండి, గందుకోసానికే.
2: ఓకే ఓకే, ప్రెసిడెంట్ గారు
3: సార్,
2: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
3: నో సార్, అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్, జస్ట్ 1/2 గంట క్రితమే నాకు తెలిసింది.
2: ఓకే,

0: అబ్బాయిని పిలిపించండి. అలాగే సార్. నువ్వేనా సైదులు వారి యాదమ్మా?
1: అవును సార్. కానీ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు.
0: నువ్వేనా మదర చూసింది?
1: అవును సార్.
0: టైం ఎంతైంది అప్పుడు?
1: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 కొట్టుంటా సార్. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు.
0: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసు రాసుకుంటా.
1: నీ కాలు మొక్త సార్, నీ కాలు మొక్త సార్. పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
2: అయ్య అడిగిన దానికి బదులు ఇయరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.
1: నాకు మస్తు భయం అవుతున్నదే సైదులో.
0: చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి. సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్ చెప్పు.
1: అవును సార్.
0: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది? ఆమె బతికే ఉందా?
1: యాడ సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంత ఘనం తలుపు కొట్టినా తీయకపో

0: సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్ చెప్పు.
1: అవును సార్.
0: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది, ఆమె బతికే ఉందా?
1: యాడ సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంత ఘనం తలుపు కొట్టినా తీయకపాయి కదా అని లోపటికెళ్ళినా, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడినుంచి లోపల దాకా ఎల్లకిలా పడుండ సారు, తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడినుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు గంతే, ఇంక నాకేం తెలవస్తారు. శానా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని సేపించుకున్నా పైసలిత్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే, మూడు రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జిలో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జిలో పెట్టుకుండేది.
2: ఇన్స్పెక్టర్ గారు.
0: ఎస్.
2: ఈయన మిస్టర్ శ్రవణ్ కుమార్, ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు.
3: నమస్తే సార్.
0: నమస్తే
4: సార్. మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్,
0: మీరేనన్నమాట?
4: నాకిప్పుడు జస్ట్ గాట్ టు నో ఇట్ సార్, మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు,
0: ఐఎమ్ సారీ. హ్యావ్ ఏ లుక్, మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము. అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి. ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, బాషా,
5: సార్
0: స్టేషన్కి తీసుకురండి.
5: సరే సార్.
0: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
5: ఓకే సార్.
0: కానిస్టేబుల్స్.
5: Yes, sir.
0: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మర్డర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
4: నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికేవాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్, నమ్మండి సార్.
0: నిజంగానా?
4: ఎస్ సార్.
0: ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్.
4: అవును సార్.
0: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
4: ఎస్ సార్.
0: మీకు ఒకే ఒక కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతోంది.
4: అవునండి.
0: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు.
4: ఎస్ సార్.
0: పుష్పలత గారు మీ కన్న తల్లి.
4: ఎస్ సార్.
0: నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
4: అవును సార్.
0: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో.
4: కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
0: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 ఏళ్ళు దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలో చూసుకున్నారు కదూ.
4: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
0: అలాగే గుడ్. ఇంతకీ 20 ఏళ్ల వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
4: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
0: అవసరం లేదు, మీకు చెప్పాలని లేకపోతే ఓకే. కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి
6: సార్. నమస్కారం అండి, నా పేరు కమల, శ్రవణ్కి కన్న తల్లినండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక వికలాంగుడు అండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారం లేని నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్

0: డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు పద్దాక చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ణి పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి, కానీ నా ఆశ అడియాస అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తి బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో ధ్యాసే లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక రెండో అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్క ఉన్నప్పుడు కనీసం చీర కొని పెట్టి ఓ 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళ సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడ తొక్కి ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
1: ఇది మీ కన్నతల్లి కంఠస్వరమే కదా?
2: చెప్పలేను, 15 ఏళ్ళు దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
1: శభాష్, కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా?
2: అబద్ధం.
1: ఏది, మీకు హత్య చేసే అంత ధైర్యం లేదనడమా?
2: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
1: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను, మర్యాదగా నిజం చెప్పండి.
2: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్.
1: సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి, విశ్లేషించాలి, దట్స్ ఆల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
3: అవును సార్.
1: చెప్పండి.
3: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది, మమ్మల్ని ఇలా వీధులు అల్లరి పెట్టకండి.
1: అవునా, వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు, తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కొంగుని కట్టుకొని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపించారు?
3: ఇట్స్ అబ్జర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
1: ఆస్తి బంగారం వాటిని తమ పేరును రాయడం
3: అబద్ధం. నాకు అవేవి అవసరం లేదు, అందుకే అక్కడి నుంచి వచ్చేసాను. నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేసాడు.
1: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
3: అవును వచ్చింది, ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది.
1: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా, మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
3: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సారి అత్తా కోడల గొడవలు, అంత మాత్రాన మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
1: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్ని నా పేరును రాసిమ్మనండి, ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరు ఇచ్చిన సజెషన్?
3: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు, నాకిప్పుడు మా అత్తగారు కావాలి, ఆవిడ మాతోనే ఉంచుకోవాలి, నేను ఆవిడకి సేవలు చెయ్యాలి. అత్తయ్య, అయ్యో అత్తయ్య.

0: సారీ, క్షమించండి.
1: సూపర్బ్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
0: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి, అన్యాయం అయిపోతాం. నాకేమీ తెలియదు, నేను అమాయకురాల్ని.
1: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్టర్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి ఒంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజుల సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు నీపైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలమన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంతగనం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతివి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పరికి వస్తలే. మధ్యాహ్నం ఎలా ఇస్త్రీ చేసుకుంటున్నా, యువలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తీలు కట్టుకొని 203లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీలెవలు అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, ఇంకా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటదని చెప్పిన. కంతే, నాకు ఇంకేం తెలియదు సారు. నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్మతలేరు.
0: అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ళ పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్ లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు. నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా ఆళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసి పెట్టింది, నాకు ఇట్లా రాసి పెట్టింది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పని కొప్పుకున్న చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరినీ వదిలేసిండ్రు, నా ఎరకబడిండ్రు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపిండ్రు, ఎట్లా చంపిండ్రు, ఏం పెట్టి చంపిండ్రు, ఈ పోలీసులను పారేతు. నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరు వచ్చిండ్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుకాయనాయనా, తప్పుకాయి.

0: భయపడుకు యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకు అలా వణికిపోతున్నావు?
1: కాల్ముక్త మేడం, నీ కాల్ముక్త. నవ్వేం తెలియదు, నన్ను వదిలే మేడం, పిల్లల తల్లిని అలా ఆగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్ గా ఉండి యాదమ్మా, ఒకటి చెప్పు, నీకు ఆ పెద్దావిడంటే ఇష్టమేనా?
1: ఓ అయ్యమ్మ, చాలా మంచిది.
0: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి

0: ఏమవుతుంది?
1: ఏమో మేడం, చదువులేని దాన్ని, నాకు ఇంకేం తెలియదు.
0: ఏ, మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
1: ఓ నాయన, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లని, నీకే తయ్యరిక మేడం.
0: నాకు ఇంకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
1: మేడం.
0: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్. అవునా?
1: వామో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలుదా?
0: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు చాలు, మనం పట్టేద్దాం, అది సంగతి.
1: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే, ఆ కోడలమ్మ అత్తని బాగా తిడుతుండే, ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యన్నాక చిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి ఇయ్యి తెచ్చిచ్చి పోతుండు. గప్పుడు మళ్ళా పెద్దమ్మ గారే, పుష్పలతమ్మ గారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది. తలుపులు వేసుకుంటారు కదా, ఏమి వినిపియదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
0: అవునా యాదమ్మ? అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
1: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటదిగా అమ్మా. బుజ్జి మనవరాలంటే చాలా ఇష్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావుకు ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది. సానసేపు ఆంతోని మాట్లాడినాక నాయనమ్మ కడిగి పోయింది.
0: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
1: చూస్తే గుర్తుపడతానమ్మా, అయినా నాకేం తెలియదు తల్లి. పెద్దోళ్ళ బిడ్డలు పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరి పోయేటట్టు ఏడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
0: ఓకే, మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
1: అట్టగేనమ్మా.
0: రాలేదనుకో దయ్యం.
1: వామో మేడం, నీ కాలు ముక్త మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోతా తల్లి. మేడము.
0: ఏంటి యాదమ్మా?
1: ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిచిన.
0: ఏంటది
1: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతో బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళు ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగుని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు ముక్త, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూస్తారో, నాకేమవుతుందోనని బుగులు. నన్ను తిండి తిన్నియలే, కొనుకు తీయనియట్లే.
0: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
1: లేదు తల్లి లేదు, సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు ముక్త, నాకేం తెలియదు.
0: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
1: ఆయమ్మ మెల్లో రెండొరుసలు గొలుసు, దానెమ్మడు హనుమాన్ బొమ్మలు ఆకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులు ఉండేటి, చెవులకు తెల్లరాళ్ళ కమ్ములుండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
0: సరే మంచిది, వెళ్ళు యాదమ్మా.
1: పోతా మేడము. మేడము ఓ కిసియం మేడం, మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్ని ఇంట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి ఆళ్లే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా, వచ్చే జన్మలో కుక్క లెక్క బుట్టి వాళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డా, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్టమ్మ ఒక సాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెట్టలు చెయ్యం తల్లి, నన్ను నమ్ము.
0: నమ్మాన్లే యాదమ్మా, వెళ్ళిరా.
1: గట్టనే మేడం, గట్టనే పోయొద్దా.

0: ఏంటండి, ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
1: పోయినా బాగుండేది.
0: ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయిందావిడ, మనమేం చేయగలం?
1: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
0: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
1: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
0: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండ, జాగ్రత్త మీకు.
1: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా?
0: అంటే తప్పంతా నాదేనా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకొచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
1: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
0: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి?
1: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని చెల్లి తమ్ముళ్ళని అన్యాయం చేశాను, పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే. అంతే.
0: ఇంకా వాళ్ళని అమ్మ చెల్లి తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
1: ఏడుద్దాం. ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మ సారీ అమ్మ. అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
0: చిచ్చి, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
1: అవును నిజమే చెప్పావు సుమతి. తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయన అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే.
2: హలో, మిస్టర్ శ్రవణ్ కుమార్?
1: ఎస్ సార్.
2: ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా?
1: ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
2: ఓకే.
3: హాయ్ ఇన్స్పెక్టర్ రావళి.
4: హాయ్ సార్. హ్యావ్ సమ్ కాఫీ సార్?
3: వై నాట్, కెన్ ఐ స్మోక్ టు?
4: వద్దు, నాకు పొగ పడదు.
3: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే.
4: థ్యాంక్ యూ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
3: ఏం చేద్దాం మిస్ రావళి, కేసులో పురోగతి శూన్యం, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
4: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది, ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు, మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
3: ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్ళు చూస్తే ఆమెను చిత్రవధ చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతకుడు ఎవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు.

0: వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది. శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూస్ట్రీమ్ రిపోర్ట్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
1: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూరు అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు, మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్ళు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
0: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమేనే కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో.
1: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకలు లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్పో నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్కి చెల్లించి థ్యాంక్స్తో సరిపెట్టాడట.
0: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
1: సార్, సంహావ్ నాకెందుకో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
0: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
1: థ్యాంక్ యూ సార్.

0: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
1: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిళ్ళ వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
2: దాదాపు 1.5 కోట్ ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువ గల ఫ్లాట్స్ దొరకటం మన లక్.
3: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
2: విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
1: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త. మీరు గ్లాసు పర్లేదు తీసుకోండి సార్.
2: చూడండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 7.5 ఏళ్లలో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటున్నారా, 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగర ఖర్చులు మనమే. దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
3: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం, లేదు అనం, ఏది మరి కాస్త.
2: బట్
4: కుటుంబరావు,
0: ఇదేంటి ఈ సమయంలో? సార్ రండి రండి సార్, కూర్చోండి సార్.
4: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదా.

0: నో నో నెసెసరీ పాపం ఆ పుష్పలత గారు అన్యాయంగా సార్ సార్ ఏమైనా తెలిసిందా సార్ ఎవరో తెలిసిందా ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది
1: ఎస్ తెలియకుండా ఎలా ఉంటుందండి చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది
0: ఈజీగా తేలిపోయిందా ఎవరు సార్ వాచ్మెన్ గాడేనా
2: అంతే సార్ పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు
1: రైట్ సైడ్ ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే వారికి శిక్ష పడటమే ధర్మం
0: లేడీ ఇన్స్పెక్టర్ గారు అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా
3: డ్యూటీ ఇస్ గాడ్ కదా పోలీస్ అంటే అర్థం తెలుసా పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్ రండి ఇప్పుడు మీరు మాకు అతిథి
0: నేనా అమ్మా నన్న మీరు అరెస్ట్ చేసేది
3: ఎస్ పదండి
0: సార్ ఇది ఎక్కడో పొరపాటు జరిగింది సార్ ఇది అన్యాయం సార్ నేను హత్య చేస్తానా నాకు అంత ధైర్యం ఉందా సార్ అవసరం కూడా లేదు సార్ చూడండి పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్ నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది
1: మిస్టర్ అవళి
3: ఎస్ సార్
1: కస్టడీలోకి తీసుకోండి కుటుంబరావు గారు ఎక్కువ నటించకండి చూడడానికి అంత బాగోలేదు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ జరగండి ఎవరైనా సంతకం చేయండి ఇందులో
0: ఏమిటయ్యా ఎవరు అడగరేమిటి ఎందుకు అని ప్రశ్నించరేమిటి మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ అడగండి ఇది అన్యాయం అని అరవండి
3: మాకు రుజువు చూపించండి
4: మాకు తెలియాలి ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప గలవాడని ఇలా అన్యాయం చేస్తారా మేము ఒప్పుకోం
5: అవును మేము ఒప్పుకోము సార్ తోలుకొచ్చిన సార్ ఇళ్ళను
6: సార్ మేము నిజంగా మాకేం తెలియదు సార్
1: మీకు ఈ హత్యలో భాగం లేదు కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే
3: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోపత్వానికి తగిన శిక్ష పడవలసింది అది మీకే కనీస సానుభూతి ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు మీరు బయటపడ్డారు కుటుంబరావు గారు
7: మేడం
3: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా
7: ఉన్నారు మేడం
3: వీడ్కోలు చెప్పేయండి వెళ్దాం
8: అమ్మా ఇన్స్పెక్టర్ గారు మీరెక్కడో పొరపడుతున్నారు ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు ప్రయోజనము లేదు సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు
1: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు
8: సార్
1: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా
8: సార్ ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను వారెంట్ ఉందా నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు
1: ఇజ్ ఇట్ నో వరీస్ తండ్రి కొడుకులిద్దరూ ఒకే బంధనంలో సారీ బందీలుగా బతకొచ్చు పదండి
6: నిజంగా మాకు అర్థం కావటం లేదు ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు ఎందుకు చంపారు ఏ మోటివ్
3: అవన్నీ కోర్టులో తెలుస్తాయి లెట్ అస్ స్టార్ట్
5: మేడం ప్రవీణ్ గురించి ఏదో అన్నారు ఏమిటది
8: ఇది చాలా అన్యాయం ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు వాడు వెల్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద కార్పొరేట్ కన్సర్న్ ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు
1: ముందు సెల్ఫోన్ అటీ కానిస్టేబుల్ దీన్ని జాగ్రత్త చేయి చూడండి కుటుంబరావు యూఆర్ అండర్ అరెస్ట్ మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని
5: అవునండి
1: వినండి ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు పులిగోరు గొలుసు తర్వాత డెంచూర్ ముందు కట్టుడు పళ్ళు చూడండి కుటుంబరావు ఇవి ఎవరివో గుర్తుపట్టారా నేను చెప్తాను ఈ పులిగోరు

0: బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్ కి మీ అత్తమామలు అదే రుద్దుటూరులో ఉంటారే వాళ్ళు అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి, కంగ్రాచులేషన్స్ టు యూ. మంచి క్లూస్ ఇవి.
1: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడుండేది బెంగళూరు. ఆ ముసలి దానితో ఏ వైరము మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షన్ లేదు లేదు లేదు.
2: నాకు మీరు చెప్పేదేమి అర్థం కావటం లేదు.
0: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది ఇల్లు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
2: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
0: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
3: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
4: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
0: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు, ద ప్రెసిడెంట్ ఆఫ్ అపురూప అపార్ట్మెంట్స్, తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు. కుటుంబరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి.
1: సార్, ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రము సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
0: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి ఈ హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపానులు తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డ్రిల్ చేసినంత తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
5: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళం, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినావు తల్లి, నీ కాలు మోక్తమయమ్మా.
4: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని మోసాన్ని డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెట్ అస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
0: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవు రావళి.
4: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ

0: మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆనంద భైరవి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866 2488812 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మరొకసారి 0866-244-8812. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. మరి ఎవరు కూడా వాట్సాప్లోకి వచ్చినట్టుగా ఎవరు అనిపించటం లేదు. మరి నాకు మరి వీలైనంత త్వరగా మీరు సిద్ధంగా ఉంటే నేను ప్రశ్నల్ని అడుగుతాను. ఇవాళ యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, మరి రెడీగా ఉన్నారు కదా? ఓకేనండి, పెన్ను పేపర్ తీసుకోండి, రాయండి. నేను చెప్పేది ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్. ఓకేనా? విన్నారా వీటి గురించి ఎప్పుడైనా? వినే ఉంటారు కదా. ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? మరి ఈ ప్రశ్నకి మీకు ఆన్సర్ తెలిస్తే 0866-2488812 నెంబర్కి ఆన్సర్ని వాట్సాప్ చేయండి. మరైతే చాలామంది రాస్తున్నారు, ఆన్సర్ని పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అనుకున్నది ఎందుకు కరెక్టో కూడా రాసి పంపించండి. ఓకేనా? ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? మీకు తెలిసిన ఆన్సర్ రాసి పంపించండి ఎవరిని అడగద్దు, ఎక్కడ షేర్ చేయదు. మీ ఓన్గా మీరు రాసి పంపించండి. ఈలోగా మీకోసం పాట వినిపిస్తాను. 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్ వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. మరి చాలామంది మన ఫ్రెండ్స్ ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా పంపించారో, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారో కూడా చూద్దాం. ముందుగా మనకి పంపించారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని, ఎందుకంటే అని కూడా వీరు ఆన్సర్ రాసి పంపించారు. వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీరు. ఇంకా తర్వాత పంపించారు భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా తర్వాత చూద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మిర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రాశారు కానీ మీరు రాసిన ఆన్సర్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఫ్రెంచ్, గ్రీక్, అరబిక్, డచ్ వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. ఓకేనండి. తర్వాత చూద్దాం. రాధ కమ్మ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే చూద్దాం. ఒకవేళ మీరు ఆన్సరు రాయండి, రాసిన తర్వాత అది ఎందుకు మీకు కరెక్ట్ అనిపించిందో కూడా తెలియజేయండి. ఓకేనా. ఇక తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం

ఉండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉర్రవకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగార కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు. వీరు రాశారు కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు వెరీ గుడ్గా. ఆన్సరు స్పెసిఫిక్గా అయితే తెలియటం లేదు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. అయితే సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాధాప్రకాష్, కొంచెం క్లియర్గా. ఆన్సర్ అనేది పర్టికులర్ రాసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, చాలా బాగుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా. తర్వాత చూద్దాం, మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ వలీ ఫాతిమా రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు. ఓకే రాశారు రైట్ ఆన్సర్.

ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక తర్వాత మీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఇక నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యనారాయణ ఫ్రమ్ తెనాలి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్ అండి. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత వరగండి బదరీ విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, దేవులపల్లి హనుమంతరావు కూర్నావళి ఖమ్మం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సాయి సుదర్శన్ అండ్ శేషసాయి రోహా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సింపుల్గా రాసేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇంకా నెక్స్ట్ ఎవరంటే, వీరు కె శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉన్నది, ఎనీవే కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిపురా నుంచి రెండు ఆన్సర్లు రాసి పంపించారు, ఒకటే కరెక్ట్. దానిలో వీలైతే కరెక్ట్ ఆన్సర్ ఒకటే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత క్యాదర్ వీరేష్ రాజల్ మండలం జోగులాంబ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కడప నుంచి శ్రీదేవి శైలజ రాశారు రైట్ ఆన్సర్ని. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రాసి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే ఏమి లేదు, ఓకేనా, ఆన్సర్ రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నమస్తే శుభ సాయంత్రం అంటున్నారు వీరు, మీకు కూడా నమస్తే శుభ సాయంత్రం. ఇక తర్వాత చూద్దాం, చిలకా నారాయణ అనసూయ రాశారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాసి పంపించారు, ఓకే అండి, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. ఇంకా తర్వాత ఎవరు రాసి పంపించారంటే, భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా తర్వాత చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ కే సురేంద్రనాథ్ ఒడిషా నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఇంకా రాసి పంపించారంటే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత రాధ కమ్మ నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే వీరు రాశారు కానీ ఇక్కడ మాత్రం మీరు రాసిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి రాధ. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య కృష్ణమ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని ఇప్పుడు. నెక్స్ట్ చూద్దాం, పాలెంపల్లి అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి దేవరాజు గట్ట నుంచి సల్మాన్ రాజు, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా కలిపి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ఒంగోలు నుండి దెంటకుర్తి సుబ్బారావు మళ్ళీ రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే, హలో అన్నారు కానీ పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమి రాయలేదు, ఓకేనండి, తెలిస్తే రాసి పంపించండి. తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం,

దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనమడగ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ సిరువల్ లంక నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఎవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం రవికుమార్ బి రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ప్రణవి అండ్ ప్రణూతి అంగర న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి, ప్రశ్న మరోసారి చెప్పండి అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత, అయితే వీరు ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకే వెరీ గుడ్ అండి. తర్వాత నవీన్ ఫ్రమ్ బెంగళూరు, వీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరంటే శరత్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ఇందాక కూడా పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ రాశారు, ఓకే అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అని అడుగుతున్నారు వీరు, పేరు ఊరు అయితే ఏమి లేదు. ఫ్రెంచ్ గ్రీక్ అరబిక్ డచ్, ఓకేనండి ఫ్రెంచ్ గ్రీక్ అరబిక్ డచ్, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది, డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను, ఓకేనా తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, మనకి రాసి పంపించారు శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు ఎం రామ్మోహన్ రావు రాశారు, వీరు ఏమి రాశారు అంటే రాశారు ఎక్స్ప్లెయిన్ చేశారు, కాకపోతే ఓకే అండి కింద రాసి పంపించారు, మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, మళ్ళీ క్వశ్చన్ చెప్పండి అని అంటున్నారు, నేను ఇప్పుడే చెప్పాను మీరు వినే ఉంటారు, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత హలో గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరు హర్ష కుమార్ జి హర్ష కుమార్ రాసి పంపించారు, కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి రాశారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మిర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. గడ్డం అంకయ్య నెల్లూరు నుంచి రాసి పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఏమీ లేదు, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, జోగి శ్రీనివాసులు వీరు ఎక్కడి నుంచి అంటే మార్కాపురం నుంచి రాశారు, కాకపోతే హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్, కాకపోతే ఆన్సర్ రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి రవి చెబ్రోల్ రవి ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీరందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్. తర్వాత అంజాన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ తెనాల నుంచి కుమార్, ఓకే ఓకే రాశారు, ఆ మూడిట్లో ఇది ప్రత్యేకమైనది ఎందుకంటే అని కూడా రాసి పంపించారు, ఓకే అండి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, బ్రహ్మయ్య శారద నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ బాబు ఇందిరాబాయి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, అనగాసని శ్రీనివాసులు ఆళ్లగడ్డ నుంచి రాసి పంపించారు, ఓకే చాలా లైన్లు, నాలుగు లైన్లు రాసి పంపించారు, ఐదు లైన్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. సింపుల్గా రాస్తే చాలు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం సింపుల్గా ఉంటే బాగుంటుంది, మీరు కాకపోతే చాలా బాగా రాశారు, మీకు మార్క్స్ ఎక్కువ పడతాయి, బాగుందండి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, హాయ్ అంటారు మీకు కూడా, హాయ్ అండి సుధా రాణి సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే హలో హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అంటున్నారు, పాలెంపోలే అళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే అండి. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే వనం రెడ్డి ప్రభాకర్ శ్రీదేవి, వీరు వెస్ట్ గోదావరి నుంచి రాసి పంపించారు, కాకపోతే ఆన్సర్ అయితే ఏమీ లేదు. చూద్దాం, తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అతి నుంచి మళ్ళీ

రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సునీత చెన్నై నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ పేరు అయితే నాకు అయితే అర్థం కావట్లేదు, మీరు రాశారా అనేది తెలియట్లేదు నాకు. ఓకేనండి, తర్వాత చూద్దాం. ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే అభినవ్ అండ్ వైభవ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెల్లూరు నుంచి ప్రసాద్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాశారు, బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. డి బాలాజీ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకా ఎవరు రాసి పంపించారంటే హనుమంతు ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్జీ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం. ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిప్రోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే ఓకే ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న ఫ్రెంచ్ గ్రీక్ అరబిక్ డచ్ వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అంటే అరబిక్ అండి. ఈ భాష ఆఫ్రో ఆసియాటిక్ కుటుంబానికి చెందింది, కుడి నుండి ఎడమకు రాసే లిపి ఇది, మిగతా ఇండో యూరోపియన్ భాషకు చెందినది. ఓకేనండి, వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక ఒక లెక్క చెప్తున్నాను, చిన్నదే, జాగ్రత్తగా వినండి, రాయండి, పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఒక బస్సులో మొదట 20 మంది ఉన్నారు, ఏమండి, ఒక బస్సులో మొదట 20 మంది ఉన్నారు, ఒక స్టాప్ వద్ద 8 మంది దిగారు, 5 ఎక్కారు, ఓకే, తర్వాత 4 దిగారు, 7 ఎక్కారు, అయితే బస్సులో ఎంతమంది ఉన్నారు? ఏమన్నా అర్థమైంది ప్రశ్న? ఒక బస్సులో 20 మంది ఉన్నారు, ఒక స్టాప్ వద్ద 8 మంది దిగి 5 ఎక్కారు, ఓకే, తర్వాత 4 దిగి 7 ఎక్కారు, అయితే బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి, వాట్సాప్ చేయండి 0866-24-888-12 నెంబర్కి. ప్రశ్న మరొకసారి చెప్పనా? ఒక బస్సులో 20 మంది ఉన్నారు, ఒక స్టాప్ వద్ద 8 మంది దిగారు, 5 ఎక్కారు, తర్వాత 4 దిగి 7 ఎక్కారు, అయితే బస్సులో ఎంతమంది ఉన్నారు? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపిస్తున్నారో చూద్దాం. వీరు హాయ్ అన్నారు, అయితే పేరు ఊరైతే నాకైతే అర్థం కావట్లేదు. ఆన్సర్ అయితే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. మీరు వెరీ గుడ్, కాకపోతే ఆన్సర్ కొంచెం ఎక్కువగా రాశారు. ఆన్సర్ తప్పు, ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది లెక్క. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి రాసి పంపించారు వారు. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న అమరా నుంచి రాసి పంపించారు. రెండో ప్రశ్న జాయిన్ అయ్యారు, రైట్ ఆన్సర్ చెప్పారు. ఓకే అండి. భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంద్రాదేవి వెంకట బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి రాసి పంపించారు. ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాసి పంపించారు. చాలా మందిని రాశారు, నేను ఉన్నది కొంతమంది గురించే చెప్పాను. ఓకే, హైదరాబాద్ చూద్దాం. పెడ జగానందరావు కాలనీ చప్పల రాజు ఏమీ పంపించలేదు ఆన్సర్ని, త్వరగా రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, నేను అడిగిన ప్రశ్నే వాళ్ళు టైప్ చేసి రాసి పంపించారు, త్వరగా ఆన్సర్ రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, ఆత్మర్ మురళి లక్ష్మీ భట్టిపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి రోకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వరగంట బద్రీ విశాల నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారు అంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వెరీ గుడ్ అండి, రాసి పంపించారు. వీరంటే వన్యం రెడ్డి ప్రభాకర్ శ్రీదేవి వెస్ట్ గోదావరి తాడేపల్లి గుడి నుంచి రాసి పంపించారు. కాకపోతే

ఆన్సర్ బానే రాశారు కానీ కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లిక లలిత సత్తుపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆళ్లగడ్డ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మీ పేరు కూడా రాయండి, పేరైతే నాకు మీరు రాసింది ఎక్కడ అర్థమవటలేదు. నెక్స్ట్ చూద్దాం, మీరు అనగాసని శ్రీనివాసులు నడింపల్లె ఆలగడ్డ నుంచి, నదింపల్లె ఆలగడ్డ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరేమంటే నెల్లూరు జిల్లా ఎనమడగ నుంచి చెబ్రల్ రామకృష్ణ సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఓకే, వీరు సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యా పశ్చిమ గోదావరి నర్సాపురం నుంచి రాసి పంపించారు. ఫస్ట్ ఆన్సర్కి రైట్ ఆన్సర్, రెండో ప్రశ్నకి రైట్ ఆన్సర్, వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం, ఇంకా ఎవరు రాసి పంపించారంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు, త్వరగా టైప్ చేయండి చాలామంది టైప్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, సుధారాణి పంతాంగి సత్తుపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. హనుమంత్ ఒంగోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే పండా లలితాదేవి శ్రీధర్బాబు పంపించారు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. అంగార కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి సూర్యపాలెం శేషిరెడ్డి చిన్నప్ప ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అందరూ రాసి పంపించారు. సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సరే, కాకపోతే అంత ఇదిగా అక్కర్లేదు, కొంచెం బాగానే రాశారు. నెక్స్ట్ వచ్చొద్దాం, వీరు కడప నుంచి వినయ్ ప్రవీణ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మ్యాథ్స్ అక్క అంటున్నారు వీరు, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి రాశారు. వీరు ఎవరంటే మస్తాన్ బాషా, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఓకే, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు అందరు కలిసి. ఏ తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, హర్ష కుమార్ జి కృష్ణా జిల్లా తెన్నేరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత సుదర్శన్ శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే కేశవరావు అత్తిల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. కడప నుంచి శ్రీదేవి శైలజ రాసి పంపించారు మ్యాథ్స్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్, రైట్ ఆన్సర్ రాశారు. ప్రణవి అండ్ ప్రణుతి అంగారా న్యూఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరు ఎవరంటే ఎం శ్రీనివాసరావు సూర్యతేజ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమాన నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి శివగుణమ్మ ఇనమడుగు నుంచి పద్మావతి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. పెడన జోగానందరకాల నుంచి అప్పలాజు పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే తెనాల నుంచి వీరు కుమార్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కే సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రాసి పంపించారు, రాశారు కానీ రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు. ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత

మీరు ఆళ్ళగడ్డ నుంచి చాంద్, జస్ చాంద్ రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఒక బస్సులో 20 మంది ఉన్నారు. ఒక స్టాప్ వద్ద 8 మంది దిగారు, 5 ఎక్కారు, తర్వాత 4 దిగారు, 7 ఎక్కారు. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు? ఓకేనా. తర్వాత లతా సుహా సోస్కోట నుంచి రాసి పంపించారు. 2 ఆన్సర్లు రాశారు ఎందుకు? ఒకటే ఆన్సర్ కరెక్ట్. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అంటున్నారు, ప్రశ్న వినలేదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పాను, మీరు వినే ఉంటారు. ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ప్రతి ప్రశ్నకి పెన్ను పేపర్ తీసుకోవాలి అని అంటున్నారు కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. ఓకే, మీ ఇష్టం అది. ఓకేనా. తర్వాత చూద్దాం, గడ్డం అంకయ్య నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరంటే షేక్ మహబూబ్ సుభాని కొత్తపేట గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని ఇప్పుడు. తర్వాత డి బాలాజీ వనస్థలిపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా దగదర్తి నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనకు పంపించారు మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తన్ అలీ ఫాతిమా రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నారు, కడప నుంచి శ్రీదేవి శైలజ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా యనమడ నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు. శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. అయితే ప్రయాణికులు మాత్రమే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ రాశారు, రీజనింగ్ క్వశ్చన్స్ ప్లీజ్ అని అంటున్నారు. ఓకేనండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నెల్లూరు నుంచి ప్రసాద్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రాసి పంపించారు కదా మీరు ఇందాకే రైట్ ఆన్సర్ని. ఓకేనండి. తర్వాత రవి చేబ్రోల్ రవి దగద్దర్తి నుండి రాశారు రైట్ ఆన్సర్ని. వీరు నారాయణపేట జిల్లా ఊట్కూరు నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. కె సురేంద్రనాథ్ ఒడిషా నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. బస్సులో మొదట 20 ఉన్నారు. ఒక స్టాప్ వద్ద 8 దిగారు, 5 ఎక్కారు, తర్వాత 4 దిగారు, 7 ఎక్కారు. అయితే బస్సులో ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న అడిగాను, దానికి ఆన్సర్ ఏంటంటే 20 ఉన్నారు. ఓకేనా, ఇది రైట్ ఆన్సర్. చాలామంది రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ట్రై చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు మనకి పంపించారు వారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా. మూడో ప్రశ్న రాసుకోండి. 10+5 అంటే 35 అన్నారండి. 10+5 అంటే 35, 20+4 అంటే 36, 30+3 అంటే 39, అయితే 40+2 అయితే ఎంత? 10+5=35, 20+4=36, 30+3=39, 40+2 హౌ మచ్? ఎంత అవుతుంది? ఓకేనా, ప్రశ్న అర్థమైందా? 10+5 అంటే 35 అన్నారు, 20+4 అంటే 36 అన్నారు, 30+3 అంటే 39, అయితే 40+2 ఎంత? ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0826-24888-12 నెంబర్కి. మీ ఆన్సర్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.

ప్రశ్న అర్థమైతే చాలా ఈజీగా ఉన్నది, తొందరగా రాసి పంపించండి. 0866248881 నెంబర్కి ఆన్సర్స్ అయితే మనకి పంపిస్తున్నారు. చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేయండి వీలైనంత వరకు మీకు ఈ ఆన్సర్ ఎట్లా వచ్చింది అనేది. అయితే మీ సొంతగా రాసి పంపించండి, ఎవరిని అడగకండి. చూద్దాం, మనకి రాసి పంపించారు భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి రాశారు, కాకపోతే ట్రై చేశారు, వారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఈజీగానే ఉంది కదా ప్రశ్న, రాసి పంపించండి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి సుభాష్ని రామకృష్ణయ్య రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ని ఇప్పటి ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రాశారు, ఓకే అండి, రాంగ్ ఆన్సర్ చేశారు. మళ్ళీ క్వశ్చన్ చెప్పండి అని అడుగుతున్నారు. ఓకే, తర్వాత రాశారు మనకి నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరు పంపించారంటే, ఓకే చూద్దాం, ముసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అయితే కనిపిస్తోంది వారు రాసిన దాంట్లో. తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి అయితే క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. 10+5 అంటే 35, 20+4 అంటే 36, 30+3 అంటే 39, 40+2 అంటే ఎంత అది ప్రశ్న. ఓకేనా, 0866242812 నెంబర్కి ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి. మనకి పంపించారు చూద్దాం, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి, రామకృష్ణయ్య సుభాష్ని నెల్లూరు నుంచి, వెరీ గుడ్ ఆన్సర్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత వీరు ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరాన్ నుంచి రాసి పంపించారు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, కడప నుంచి వినయ్ ప్రవీణ రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనుమడుగు నుంచి రాసి పంపించారు, పద్మావతి వీరు కూడా రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కడప నుంచి చందూరి మహేష్ పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెల్లూరు జిల్లా నుండి చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు వీరు. నెక్స్ట్ ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే పేరు అయితే తీసేశారు, డిలీట్ చేశారు ఎందుకో మరి. ఓకే, ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ రాసి పంపించారు, పేరు కూడా రాసి పంపించండి, పేరు ఊరు. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కె సురేంద్రనాథ్ జర్సుగూడ ఒడిశా నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ ముసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు, కాకపోతే చాలా పెద్ద ఆన్సర్ రాశారు, అంత ఆన్సర్ అయితే రాదు. ఇక్కడ చాలా సింపుల్గా ఉంది కదా ప్రశ్న, ఏమంటారు. కడప నుంచి వినయ్ ప్రవీణ రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మరొకసారి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. 10+5 అంటే 35, 20+4 అంటే 36, 30+3 అంటే 39, 40+2 అంటే ఎంత అది ప్రశ్న. ఓకేనా, తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ బాగుంది. కడప నుంచి శ్రీదేవి శైలజ రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అనగసాని శ్రీనివాసులు ఆలగడ్డ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మూసపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ పంపించారు మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరెవరంటే ప్రసాద్, వీరు నెల్లూరు నుంచి రాశారు. ఓకే అండి, మీరు రెండో ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు

రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కర్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగానే ఉంది, కాకపోతే పేరు ఊరు అయితే డిలీట్ చేశారు ఎందుకో మరి తెలియటం లేదు. విశాల, విశాల మీరు మీ పేరు ఎందుకు డిలీట్ చేశారు? రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. ఇక తర్వాత చూద్దాం, ఆళ్ళగడ్డ నుంచి చాంద్ రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. మూసాపేట నుంచి రాసి పంపించారు నరేష్ మెర్సి విజయ, మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామరం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్ని. తర్వాత ఆళ్ళగడ్డ నుంచి శ్రీనివాసులు పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. దెడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. చిలుక నారాయణ అనసూయ యమున నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. మీకు అంత ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈజీగానే ఉంది కదా ప్రశ్న, ఓకే. తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే ప్రసాద్ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ చేశారు. పల్లవి ఫ్రమ్ కందుకూరు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు కోట మన్మథరావు శోభారాణి, వీరు రాజా మహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, ఆళ్ళగడ్డ నుంచి చాంద్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి అడుగుతున్నారు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ డైరెక్షన్స్ లెక్కలు అడగటం లేదు అని అడుగుతున్నారు, ఓకే అండి, చూద్దాం, ట్రై చేస్తాను మీకోసం. తర్వాత మళ్ళీ పంపించారు మహబూబ్ నగర్ నుంచి ఎన్ నరేష్ మెర్సి విజయ, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ని. ట్రై చేయండి, ఈజీగానే ఉన్నది. రాంగ్ అని రైట్ అన్నారు అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, ఓకే అండి, మీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు సతీష్, ఓకే, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వనపర్తి నుంచి, వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నమిరన్ నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరంటే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సి విజయ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇది చాలా సింపుల్ మ్యాథ్స్ ఏనండి. 10+5 అంటే 35 అన్నారు, 20+4 అంటే 36, 30+3 అంటే 39, 40+2 అంటే ఎంత అని అడిగాను. అయితే మనకి రాసి మళ్ళీ క్వశ్చన్ చెప్పండి ప్లీజ్ అన్నారు, ఇప్పుడే చెప్పాను, ఓకే, నేను ఇక ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్, 5² అంటే 25+10 35, 4² అంటే 16+20 36, 3² అంటే 9+30 39, 2² అంటే 4+40 44. ఆన్సర్ ఏంటంటే 44, ఈ లెక్కకి ఆన్సర్ 44. కొంచెం ట్విస్ట్ ఇచ్చారు అంతే, ఈజీగానే ఉంది కదా లెక్క. చిలుక నారాయణ వీరు పంపించారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత ఇనమడగ నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి రైట్ ఆన్సర్ చేశారు, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఓకే. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు క్వశ్చన్ ప్లీజ్ అన్నవారు శ్రీనివాసులు అనగా సాని ఆళ్ళగడ్డ నుంచి శ్రీనివాసులు, వీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరంటే చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, ఓకే అండి, రైట్ ఆన్సర్. వీరు రెండో ప్రశ్న కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఎవరంటే దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ రైట్ ఆన్సర్ రాశారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నేను ఆన్సర్ చెప్పేశాను మీకు. కడప నుంచి వినయ్ ప్రవీణ రాశారు రైట్ ఆన్సర్ని. రాధా కమ్మ నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయి గూడెం నుంచి ఎన్ అప్పారావు అమ్మ వెంకట నరసమ్మ, వీరు ఓకే అండి రాశారు, రైట్ ఆన్సర్ రాశారు రెండో ప్రశ్నకి మూడో ప్రశ్నకి.

తర్వాత దేవులపల్లి హనుమంతరావు తెలంగాణ నుంచి రాశారు, మ్యాథ్స్ పూర్ అని రాశారు. ఓకే అండి, పర్వాలేదు, మీకు తెలిసిన ఆన్సర్ రాయండి, అది కరెక్టా కాదా అనేది తర్వాత విషయం. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ మొత్తం పేరు పడలేదు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్య యాస్మిన్ కడప నుంచి లాస్ట్ క్వశ్చన్లో జాయిన్ అయ్యారు మీరు, రైట్ ఆన్సర్. ఓకే అండి. తర్వాత అనగసాని శ్రీనివాసులు ఆలగడ్డ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి. నెల్లూరు జిల్లా ఇనమడగ నుంచి రామకృష్ణయ్య సుభాష్ నుంచి ఎబ్రల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. నా పేరు చదవలేదు అంటున్నారు వైసీహెచ్ డేవిడ్ దనకొండ నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు మీరు, వెరీ గుడ్. మీ పేరు చదివాను, మీరు ఇప్పుడు వినే ఉంటారు. తర్వాత భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆత్మూరు మురళి లక్ష్మీ భట్టిపురాల నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి శైలజ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చేబల రామకృష్ణయ్య సుభాష్ని నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. ఆలగడ్డ నుంచి చాంద్ రాశారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి, వెరీ గుడ్. బై చెప్పేస్తున్నారు శ్రీదేవి శైలజ కడప నుంచి. ఓకేనండి, ఇదండి ఈనాటి ఊట్కూరు నుంచి నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ చెప్పారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత ఏమంటున్నారంటే మ్యాథ్స్తో పని లేదు, ఇవి లాజిక్ క్వశ్చన్స్ అని చెప్పండి అంటున్నారు. ఓకే, ఇక తర్వాత చూద్దాం ఇంకా ఎవరు, చాలామంది పంపిస్తున్నారు. ఓకే, ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు మంగళగిరి నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత నా పేరు చదవలేదు అంటున్నారు వీరు, అనగసాని శ్రీనివాసులు ఆళ్ళగడ్డ నుంచి, చదివాను మీరు వినే ఉంటారు. మహారాష్ట్ర నుంచి ఎం రాధిక హరికిషన్ రాశారు, మరి మీరు రాంగ్ ఆన్సర్ రాశారు. ఓకేనా, ఇదండి ఈనాటి యువలయ. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

చలో చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం మహతి స్వర సాగర్. తర్వాత విందాం నువ్వే నువ్వే చిత్రానికి ఉదిత్ నారాయణ్, నిత్య సంతోష్ని పాడిన సిరివేందల గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్ర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం మేరే జీవన్ సాతి చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

0: స్వాతంత్ర్య సమరంలో పోరాట పట్టి మనం చూపించిన నారీమణుల జీవిత విశేషాలు నేటి యువతరాన్ని ఉత్తేజితులను చేస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొని భరతమాత దాస్య విముక్తి కోసం తమ శక్తిని, యుక్తిని, యావదాస్తిని ధారపోసిన మహిళామణుల నిస్వార్థ పరత, తెగువ, సాహసం నేటి నారీలోకానికి స్ఫూర్తిదాయకం అవుతుంది.
1: మరిన్ని విశేషాలను 1వ నుండి 15వ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
2: హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం దిల్ చిత్రానికి అనురాధ పౌడ్వాల్, ఉదిత్ నారాయణ పాడిన పాట.

0: హింది చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వస్తాయి, మరికొన్ని కాలంతో పాటు ఏర్పడతాయి. మనమే స్వయంగా ఎన్నుకునే ఒకే ఒక్క అద్భుతమైన బంధం స్నేహం. ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. మన జీవితంలో బంధుత్వాలు పుట్టుకతో వస్తాయి, కాని మన మనసుకు నచ్చిన వారిని వెతుక్కొని మనమే ఏర్పరచుకునే ఏకైక అద్భుతమైన బంధం స్నేహం. స్నేహం అంటే కేవలం కలిసి తిరగడం, కలిసి నవ్వడం మాత్రమే కాదు. నిజమైన స్నేహం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుండడం, మరియు ఒకరి ఎదుగుదలకు మరొకరు అండగా నిలవడం. ముఖ్యంగా మన జీవితంలో పాజిటివ్ ఫ్రెండ్షిప్స్ చాలా అవసరం. ఒక మంచి స్నేహితుడు పక్కన ఉంటే కొండంత బలం ఉన్నట్టే. ఒక మంచి స్నేహితుడు మనం బాధలో ఉన్నప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్తాడు. తప్పు మార్గంలో వెళ్తుంటే హెచ్చరించి సరైన మార్గంలో నడిపిస్తాడు. అంతేకాదు, మన విజయాలను కూడా తన విజయాలుగా భావించి సంతోషిస్తాడు. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని అంగీకరించే స్వేచ్ఛ, సానుకూలత స్నేహంలోనే లభిస్తుంది. మన ఈ జీవిత ప్రయాణంలో ఎంతోమంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, కానీ కొందరు మాత్రమే మన గుండెల్లో నిలిచిపోతుంటారు. అలాంటి మంచి స్నేహితులను ఎప్పటికీ వదులుకోకండి. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మన పాత మిత్రులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం, కొత్త మిత్రులను సాదరంగా ఆహ్వానిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇప్పుడు పెళ్లి పందిరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో పాడిన పాటను వింటారు.

ఈరోజు ఫ్రెండ్షిప్ డే మాత్రమే అని మీరనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈరోజు సిస్టర్స్ డే కూడా. ఈ సృష్టిలో అమ్మ ప్రేమ తర్వాత అంతటి నిస్వార్థమైన కల్మషం లేని ప్రేమను పంచేది కేవలం ఒక తోబుట్టువు మాత్రమే. ఒక అక్క లేదా చెల్లి మన జీవితంలో ఉంటే ఆ జీవితానికి లభించే ధైర్యమే వేరు. వారు కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, మన జీవితంలో అడుగడుగునా తోడుండే ఒక అద్భుతమైన రక్షా కవచం. చిన్నప్పుడు ఆటల్లో చాక్లెట్స్ కోసం గొడవలు, ఒకరి వస్తువులు ఒకరు దాచుకోవడం వంటి చిలిపి పనులు మనకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగులుస్తాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అదే గొడవలు ఒకరిపై ఒకరికి ఉండే అమితమైన

ప్రేమగా బాధ్యతగా మారిపోతాయి. జీవితంలో మనకు ఎన్నో కష్టాలు సవాళ్లు ఎదురైనప్పుడు ప్రపంచమంతా మనకు ఎదురు తిరిగినా నేనున్నాను అంటూ వెన్నుతట్టి నిలిచేది మన అక్క చెల్లెళ్ళే. ఒక అక్క అమ్మలా లాలిస్తుంది, తండ్రిలా మార్గదర్శిగా నిలుస్తుంది, అలాగే ఒక చెల్లి స్నేహితురాలిగా మన రహస్యాలను దాస్తుంది. మన సంతోషాన్ని చూసి మనకంటే ఎక్కువగా గర్వపడేది, మన కన్నీటిని చూసి మనకంటే ఎక్కువగా తల్లడిల్లేది వారే. ఈ బిజీ జీవితంలో మనం ఎందరినో కలుస్తుంటాము, ఎన్నో బంధాలు ఏర్పరచుకుంటాము, కాని పుట్టుకతోనే మనకు దొరికే అత్యంత విలువైన స్నేహితురాలు మన సోదరి. ఆమె మన ఇంట్లో ఉన్నంతకాలం ఆ ఇల్లంతా ఒక నందనవనంలా ఎప్పుడూ నవ్వులతో కలకల్లాడుతూ ఉంటుంది. ఈ స్పెషల్ డే రోజున మీ జీవితంలో ఉన్న మీ సిస్టర్స్కి సిస్టర్స్ డే విషెస్ చెప్పడం మర్చిపోకండి. కాలం మారినా పరిస్థితులు మారినా చెదరని ఏకైక బంధం అక్కా తమ్ముళ్ల బంధం, అన్నా చెల్లెళ్ల బంధం మరియు అక్కా చెల్లెళ్ల బంధం మాత్రమే. అందుకే మన జీవితంలో ఉన్న ఆ అపురూపమైన సోదరీమణులను మనం ఎల్లప్పుడూ గౌరవిద్దాం, వారిని కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఇంతకీ మీ సిస్టర్స్కి మీరు సిస్టర్స్ డే విషెస్ చెప్పారా? చెప్పకపోతే ఇంకా లేట్ చేయకుండా సిస్టర్స్ డే విషెస్ చెప్పేయండి. ఇప్పుడు అర్జున్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాటను వింటారు.

ఈ రోజుల్లో మనం బయటికి వెళ్లాలంటేనే ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దానికి కారణం మనల్ని ప్రతిరోజు వేధిస్తున్న విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ఉదయం ఆఫీసులకు వెళ్లేటప్పుడు, సాయంత్రం ఇళ్లకు తిరిగొచ్చేటప్పుడు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. కాసేపు ప్రశాంతంగా ప్రయాణం చేద్దామన్నా కుదరని పరిస్థితి ఏర్పడింది. జనాభా పెరగడం, వాహనాల సంఖ్య విపరీతంగా ఎక్కువైపోవడం ఒక కారణమైతే, మనలో చాలామందికి ట్రాఫిక్ నిబంధనల పట్ల సరైన అవగాహన, బాధ్యత లేకపోవడం కూడా దీనికి మరో కారణం. ఈ ట్రాఫిక్ గందరగోళం నుండి మనం బయటపడాలంటే మొదటగా మన ప్రవర్తనలో మార్పు రావాలి. రోడ్డు మీద కనిపించే ట్రాఫిక్ సిగ్నల్స్ కేవలం లైట్లు కావు, అవి మన ప్రాణాలను రక్షించే రక్షణ కవచాలు. రెడ్ కలర్ పడగానే ఎంత అత్యవసరం ఉన్నా వాహనాన్ని ఆపడం, ఆకుపచ్చ రంగు పడినప్పుడే ముందుకు వెళ్లడం లాంటి చిన్న చిన్న విషయాలను మనం అలవాటు చేసుకోవాలి. చాలామంది సిగ్నల్ పడకముందే లేదా పడిన వెంటనే వేగంగా దూసుకుపోవాలని చూస్తుంటారు. ఇలాంటి తొందరపాటు వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి, ట్రాఫిక్ జామ్లు మరింత ఎక్కువవుతున్నాయి. అలాగే రోడ్డుపై వెళ్లేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం, కార్లో సీట్ బెల్ట్ ధరించడం అనేది మన కోసమే అని గుర్తుంచుకోవాలి. ఈ సమస్య అధిగమించడానికి కేవలం ప్రభుత్వం లేదా పోలీసులు మాత్రమే ఏమీ చేయలేరు. ఒక బాధ్యతగల పౌరుడిలా మన పాత్ర కూడా ఇందులో ఎంతో ఉంది. అలాగే రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉండడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్క్ చేయకుండా ఉండటం వల్ల చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. మనమందరం ఒకే ఒక్క నిమిషం ఓపిక పట్టి ఎదుటివారికి దారి ఇస్తూ ప్రయాణిస్తే రోడ్లపై ట్రాఫిక్ ఎంతో సులువుగా సాగిపోతుంది. మన ప్రయాణం సురక్షితంగా సాగాలన్నా మన నగరం ప్రశాంత

తంగా ఉండాలన్న నియమాలను పాటించడం ఒక్కటే ఏకైక మార్గం. ఇప్పుడు భారతీయుడు చిత్రం నుండి కెజే యేసుదాసు పాడిన పాటను వింటారు.

ఈరోజు మనం రోజు చూస్తూ కూడా పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేనండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా. కాని ఈ రోజుల్లో మనం ఆహారాన్ని ఎంతలా వృధా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించారా? పెళ్లిళ్లకు, ఫంక్షన్స్కు వెళ్తాం. అక్కడ రకరకాల వంటకాలు చూసి ప్లేటు నిండా వడ్డించేసుకుంటాం. తీరా సగం తినేసరికి కడుపు నిండిపోతుంది. మిగిలినదంతా అలాగే డస్ట్బిన్లో పారేస్తాం. కేవలం ఫంక్షన్స్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఒక్కోసారి కూర బాగోలేదనో, లేదంటే హోటల్ నుండి తెచ్చుకున్న బిర్యానీ మిగిలిపోయిందనో చాలా తేలికగా పారేస్తుంటాం. కాని ఒక్క నిమిషం ఆలోచించండి, మనం పారేసే ఆ అన్నం వెనుక ఎంతమంది కష్టం దాగుందో. మనం ప్లేటు నిండా తిండి ఉండి వృధా చేస్తుంటే ఇదే ప్రపంచంలో మన పక్కనే ఎంతోమంది ఒక పూట తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకునే చిన్నపిల్లలు ఎందరో ఉన్నారు. మనకు అన్నం వృధా చేయడం చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని ఆకలి విలువ తెలిసిన వారికి ఆ ఒక్క ముద్ద ఎంత విలువైనదో తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు ఫ్రెండ్స్, మన అలవాట్లను కొంచెం మార్చుకుందాం. ప్లేట్లో ఎంత కావాలో అంత మాత్రమే వడ్డించుకుందాం. మన కడుపు నిండిన తరువాత ప్లేట్లో అన్నం మిగిలిపోకూడదు. ఒకవేళ ఇంట్లో వండిన అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే దాన్ని పారేయకుండా ఆకలితో ఉన్న ఎవరికైనా పెట్టండి. హోటళ్లకు వెళ్ళినప్పుడు ఫుడ్ మిగిలితే మొహమాట పడకుండా పార్సిల్ కట్టించుకొని ఇంటికి తీసుకురండి, లేదా దారిలో ఎవరైనా పేదవాళ్లు కనిపిస్తే ఇవ్వండి. మనం చేసే చిన్న మార్పు మరొకరి ఆకలిని తీరుస్తుంది. అన్నాన్ని గౌరవిద్దాం, ఆకలి లేని సమాజాన్ని నిర్మిద్దాం. ఇప్పుడు లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాటను వింటారు.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: कम्प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आरपीएलआई इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: मूड कॉलेजी ललो
3: डोंट वरी
2: फीस चूड़ू
4: राहుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా సమస్య తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది అదిను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా అదెక్కడ అదే స్వీట్
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్
7: ఒక మాట చెప్పన ఇప్పుడే వేసవి మొదలయ్యింది పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది భార్య సోలార్ పై

0: సార్ తీరినట్లే బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఏపీఐఐసి రైతు బజార్లో ఆయన ఈరోజు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు బియ్యం అమ్మాలని నిర్ణయించామన్నారు. బహిరంగ మార్కెట్లో 65 రూపాయల నుండి 62 రూపాయలకు లభ్యమవుతున్న బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యం ప్రత్యేక కౌంటర్లలో 52 రూపాయలకు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరలకు అందించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్న మంత్రి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
1: రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోను 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి, బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది.
0: పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ఎఫ్సివి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించి రైతులకు తక్షణ ఉపశమనం కల్పించే చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి బార్నుకు 50,000 రూపాయలు చొప్పున 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం అందించాలని నిర్ణయించిందని, దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 40,000 మంది పొగాకు రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో పొగాకు రైతులకు గణనీయమైన ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఎంఓయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. 3 ఒప్పందం ప్రకారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటు అందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. దీని ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్నెస్ అసెస్మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సిలింగ్ సేవలను పొందగలుగుతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బోధనాసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు ఎక్కువగా జరిగేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఏయు కన్వెన్షన్ సెంటర్లో జీవన్ దాన్ ఈరోజు నిర్వహించిన రాష్ట్రస్థాయి అవగాహన

0: కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రులను దశల వారీగా పూర్తిస్థాయి అవయవ మార్పిడి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. జీవన్మృతులు అవయవాలను దానం చేస్తే 8 మందికి కొత్త జీవితం లభిస్తుందన్నారు. అవయవ దానంపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరగాలని, తమ నిర్ణయాన్ని ముందుగానే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మాట్లాడుతూ, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలో కూడా అవయవ దానానికి అంగీకరించడం గొప్ప విషయమని అన్నారు. అవయవదానం మరణానికి సంబంధించిన అంశం కాదని, అది జీవితానికి ఇచ్చే అత్యున్నత గౌరవమని చెప్పారు. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, 5 నుంచి 8వ తరగతి వరకు 250 సీట్లు భర్తీ చేసేలా అడ్మిషన్లు చేపట్టామని చెప్పారు. ఈ సంవత్సరం 6 బీసీ గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని అధికారులు, ఏజెన్సీలపై చర్యలు తప్పవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ముస్లిం షాదీఖానా, అంబేద్కర్ భవనం, వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి తీసుకువస్తున్న నిధులతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, తప్పు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధరల స్థిరీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. బోధనాస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్యా పరిశోధన పారిశ్రామిక సంస్థలతో 4 వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: నీ కోసం కాదు, దీని కోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్.

కేంద్రం నుండి రిలే 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. రండి, శీర్షికన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహం గురించి కొన్ని వివరాలు వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

రేపటి ఉదయం ప్రసారంలో భాగంగా రేపుదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 తిరిగి 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీశైల మల్లికార్జున స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఇంద్రియ నిగ్రహం ఈ అంశంపై శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపడదాం, 6 తడి పంటలతో లాభాలు పొందుదాం ఈ అంశం గురించి శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆ వారోత్సవాలకు సంబంధించిన కొన్ని వివరాలు వింటారు. ఇంకా శ్రీమతి మందరపు హైమావతి గారి కవితలు, రంగనాయకమ్మ గారి కవితలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె రాజారాణి గారి ప్రసంగం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ஆகாசவாணி மார்க்காபுரம் கேந்திரம் ஜானபத ரஞ்சனி கார்யக்ரமంలో శ్రీమతి అక్కల ఉమాదేవి గారు పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడువులో తామర
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి రకరకాల చెట్లతోనూ, వివిధ రంగుల్లో వివిధ ఆకృతుల్లో చిన్నవి పెద్దవి పుష్పాలతోనూ, ఇంకా పుప్పొడిని మోసేటువంటి సీతాకొక చిలుకలు, జుమ్మంది నాదాలు పాడే తుమ్మిదలు, ఇలా అక్కడి గాలంతా పరిమళభరితమై సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెదజల్లేటువంటి వైనం మనకెంతో అందంగానూ ఆహ్లాదంగానూ కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలవారు, దూదిపింజల్లా సాగే మబ్బుతునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి వడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ, వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. గోవిందుడేలరాడే, గోపాలుడేలరాడే అంటూ భక్తి పార్వస్యంతో సాగే ఈ జానపదాన్ని విందాం.

妈妈。

శిలకల సింగారమా మామ తెచ్చిన మల్లెలు అంటూ ఎంతో ప్రేమగా సాగే ఈ జానపదాన్ని విందాం.

Bulgur.

అన్నీ మనింటిలోనే ఉన్నాయి రారా కృష్ణ, నలుగురికి రారా కృష్ణయ్య అంటూ పాడేటువంటి నలుగు పాటను విందామా?

0: మీరింతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ంచింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కాంధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మై భారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్ధరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్

అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ క్యాడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జెండా ఊపి సైక్లోథాన్ ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర

0: నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైకిల్ దాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. ఇప్పటివరకు 225 మందిని రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మనం తీసుకుంటూ పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసి యాసంగి కొరకు మన పంటను సంసిద్ధం చేసుకోవాలి.
1: చాలా చక్కగా మీరు పచ్చి రొట్టె యొక్క ప్రాధాన్యత కూడా వివరించారు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు నేలల ఆధారంగా ఈ సందర్భంలో ఎటువంటి పంటలను ఎంపిక చేసుకుంటే చక్కటి ఆదాయాన్ని ఫలసాయాన్ని మన రైతు సోదరులు పొందగలరంటారు?
0: ఇప్పటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదైతే మనం చెప్పబోతున్నామో అందులో పంటలను నేలల ఆధారంగా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుసుమ పంట. కుసుమ పంట నల్లరేగడి భూముల్లోనే చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది, దిగుబడినిస్తుంది. అదేవిధంగా తేలికపాటి నేలల్లో గనక కుసుమ పంటను తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఆదాయం ఉంటుంది, పంట అనేది సరిగ్గా పెరుగుదల లేకపోవడం గమనించవచ్చు. ఇంకొక పంట చూసుకున్నట్లయితే వేరుశనగ. వేరుశనగ పంట అనేది తేలికపాటి భూముల్లో మాత్రమే మంచి దిగుబడినిస్తుంది, దానిని బరువైన నల్లరేగడి నీళ్ళల్లో వేసుకున్నట్లయితే దిగుబడి రాదు. ఈ అంశాలని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల రకాన్ని బట్టి మనం వరుసల మధ్యలో ఎంత దూరం ఉండాలి, మొక్కల మధ్యలో ఎంత దూరం ఉండాలని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నేలల్లో వరుసల మధ్య దూరం తక్కువగా, బరువైన నేలల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంచవలసిన అవసరం ఉంటుంది.
1: మరి ఈ ప్రతి పంట కూడా సాగు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము, మీరు పరిశీలిస్తున్నారు క్షేత్ర పరిశీలనలో. మరి ఈ ప్రతి పంటను ఏ విధంగా మనం విత్తుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ విత్తుకోవాలంటే?
0: ప్రతి పంటను చూసుకున్నట్లయితే సాధారణంగా తేలికపాటి నేలల్లో 90 సెంటీమీటర్ల దూరం వరుసకు వరుసకు మధ్యన, 30 సెంటీమీటర్ల దూరం మొక్కలకు మొక్కలకు మధ్యన ఉంచి విత్తుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగులో చూసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం ఇంకొంచెం తక్కువగా పెట్టుకొని ఎక్కువ సాంద్రత మనం అంటే ఎక్కువ మొక్కలని మనం ఒక ఎకరం పొలంలో ఉంచుతాం, కాబట్టి మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: మరి మొక్కజొన్న పంట అయితే?
0: మొక్కజొన్న పంట అనేది సాధారణంగా రైతులు 90 సెంటీమీటర్ల దూరంలో మరియు 60 సెంటీమీటర్ల మొక్కకు మొక్కకు మధ్య దూరంతో పెంచుకోవడం జరుగుతుంది. మనం వేసుకునే పంటను బట్టి వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం మారుతూ ఉంటుంది. వేరుశనగ పంట చూసుకున్నట్లయితే మనకు వరుసకు వరుసకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం. అదేవిధంగా నువ్వుల పంట చూసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో. ఈ విధంగా పంటను బట్టి మనం విత్తే దూరాలు మారుతూ ఉంటాయి.
1: ఈ వేరుశనగ మొక్కజొన్నలో పంట పండించాలంటే ఏ నేలలు బాగుంటాయి, తర్వాత ఈ సాంద్రత దేంట్లో ఎక్కువ విత్తుకోవాల్సి ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి.
0: వేరుశనగ చూసుకున్నట్లయితే తేలికపాటి ఇసుక నేలల్లో వేరుశనగ దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మొక్కజొన్న పంట తేలికపాటి నేలల నుండి బరువైన నేలల వరకు ఏ నేలలైనా అనుకూలమే, కాబట్టి మనకు ఉండే సహజ వనరులను బట్టి మనం పంటను ఎంచుకోవాల్సి వస్తుంది.
1: ముందుగా మీరు మొక్కజొన్న పంట గురించి తెలియజేసిన సందర్భంలో ఈ తేమ సంరక్షణ పద్ధతులు ఈ యొక్క దున్నడం వలన ఈ తేమ సంరక్షించుకోవచ్చని వివరించారు. అయితే మరి ఈ తేమ సంరక్షణ పద్ధతులు మిగతా పంటల్లో కూడా చేసుకోవచ్చా? ఎందుకంటే రైతులు ఈ ప్రత్తిని, మొక్కజొన్న, కంది వీటిని విత్తుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విత్తుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తేమ సంరక్షణ పద్ధతులు వలన కాపాడుకోవాలంటే మరి ఏ విధంగా ఈ రైతులు సంరక్షించుకోవాలి ఈ పంటలని ఒకసారి చెప్పండి.
0: ముందుగా ఇక్కడ రెండు విషయాలు, విత్తుకున్న పంటలు, విత్తబోయే పంటలు. విత్తుకున్న పంటల్లో చూసుకున్నట్లయితే మల్చింగ్ లేదా ఆచ్ఛాదన, అది మనం అంతర సేద్యం చేయడం ద్వారా లేదంటే ఇంతకు ముందు ఉన్న పంట యొక్క రెసిడ్యూస్ ఏదైతే మిగిలి ఉన్న పంట అవశేషాలు ఉంటాయో వాటిని వరుసల మధ్యలో వేయడం ద్వారా అంటే ఒక లేయర్ లాగా వేయడం ద్వారా మనకు నీటి నష్టం అనేది తగ్గించవచ్చు.
1: అంటే మీరు అన్నట్టు మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా? ఈ మధ్య కాలంలో మీలాంటి శాస్త్రవేత్తలు ప్రకృతి మల్చింగ్ పద్ధతి అంటారు, తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి కూడా అంటున్నారు. మీరు చెప్పే విధానాన్ని బట్టి మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా?
0: అవునండి, దీన్ని మల్చింగ్ అంటాము. ఇది జీవ ఆచ్ఛాదన. ఏదైతే మనం సహజంగా దొరికే వాటితో మల్చింగ్ చేసుకుంటే జీవ ఆచ్ఛాదన అంటాము, లేదంటే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ వాడినట్లయితే ప్లాస్టిక్ మల్చ్ అని అంటాము. ప్లాస్టిక్ మల్చ్లు సాధారణంగా కమర్షియల్ క్రాప్స్, ఏదైతే మనకు పుచ్చకాయ లేదంటే కూరగాయ పంటలని ఎక్కువ వాల్యూ ఉన్న కూరగాయ

0: మమత గారు, ఇప్పుడు పంట విచ్చినటువంటి పంట నష్టపోయిన పరిస్థితుల్లో రైతులు ఒకవేళ ఏ పంటలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ భూమిని దున్నాలా లేకపోతే ఏ విధంగా సారవంతం చేసుకోవాలా, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి మన రైతు సోదరులకు.
1: ముందస్తుగా వేసుకున్న పంటలు ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మనం అవకాశం ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలు, ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లయితే ఇది ఒక నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక అవకాశంగా

0: పంటలను ఎప్పుడైతే పండిస్తామో అప్పుడు మనం ఈ ప్లాస్టిక్ మల్చులను వాడుతున్నాం సాధారణంగా.
1: మామూలుగా ముందస్తు జాగ్రత్తలుగా రైతులు ఇటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆలోచన ఉన్న రైతులు ఏమైనా వాళ్ళ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందంటారా? ఒకవేళ నీటి కుంటల ద్వారా వారు నీరు అందించాలంటే మరి ఎటువంటి నీటి కుంటలు వాళ్ళు నిర్మించుకోవాలి? ఆ వివరాలు తర్వాత ప్రాముఖ్యత గురించి చెప్పండి.
0: నీటి కుంటలు అనేవి మామూలుగా ఉద్యానవన పంటల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే నీటి కుంటలు ఉండడం చాలా అవసరం అని మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే నీటి కుంటలు మే నెలలో లేదంటే వేసవి కాలంలో వచ్చే వర్షాలని నీటి కుంటల్లో నిల్వ చేసుకొని వాటిని మొక్కలను సంరక్షించడానికి బెట్ట పరిస్థితుల్లో ఒక్క రక్షక నీటి తడిని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అవి. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, ఎక్కడైతే పొలంలో వాలు తక్కువగా ఉంటుందో అక్కడ ఈ నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే వర్షం మనకు పడుతుందో ఆ వర్షం వాలుతో మనకు చేరి ఈ నీటి కుంటల్లో చేరుతుంది. ఇలా చేరడం వల్ల రెండు లాభాలు, ఒకవేళ లైనింగ్ గనక వేసుకోకపోయినట్లయితే భూగర్భ జలాల పరిరక్షణ. లైనింగ్ వేసుకున్నట్లయితే అవి రాబోయే పంటకాలానికి రక్షక నీటి తడికి చాలా బాగా పనికొస్తాయి.
1: మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలుగా మనకు చక్కటి నీటిపారుదల వసతి కూడా ఏర్పడింది. ఈ సందర్భంలో ఈ నీటిపారుదల క్రింద నీటి సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఉంటే ఏ విధంగా రైతులు అవలంబించాలి? ఆ వివరాలు అందచేయండి.
0: రైతు యొక్క సహజ స్వభావం ఏమిటంటే, మనకి ఎప్పుడైతే నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుందో వరి పంట వేయడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అదే నీటిని మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరం వరి పంట పండించే నీటితోని 4 నుంచి 5 ఎకరాల చిరుధాన్యాలు పండించవచ్చును, 3 నుంచి 4 ఎకరాల అపరాలు పండించవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనం వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల్ని పండిస్తే ఒక ఎకరం విస్తీర్ణంలో పండించే వరితో మనము 4-5 ఎకరాలలో అపరాలను పండించి అధిక దిగుబడులను అదేవిధంగా ఆహార భద్రతను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం.
1: మీరు చాలా శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఇంతకు మునుపు మీరు పచ్చిరొట్ట పంటలు కూడా సాగు చేసుకుంటే బాగుందన్నారు. ఈ పచ్చిరొట్టె పంటలే కాకుండా అపరాల సాగు కూడా ఏమైనా వేసుకోవచ్చుంటారా? ఎందుకంటే పచ్చిరొట్టె ఎరువుగా వాడుకోవచ్చు, లేదంటే కాలం కలిసి వస్తే మన వర్షం వస్తే కూడా ఈ అపరాల సాగు కూడా మనకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి అవకాశాలు రైతులకు ఏ విధంగా మీరు వివరిస్తారు?
0: అయితే పచ్చిరొట్టె పంటలు లేదా అపరాల సాగు అనేది చేపట్టవచ్చును. పచ్చిరొట్టె పంటల సాగు ఎప్పుడైతే మనం యాసంగిలో వరి పంటను పండించుకోవాలనుకుంటున్నా లేదనంటే వేరే పంటలు పండించే అవకాశం లేకపోయినప్పుడు మనం, లేదంటే భూమి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నప్పుడు పచ్చిరొట్టె పంటలు. ఇలా కాకుండా ఉండాలంటే మనం పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. అన్ని అపరాలను పండించుకోలేము కానీ పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. ఇవి మనకు 60 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదురై పంట చేతికి రాకపోయినప్పటికీ మిగతా పచ్చిరొట్టె ఎరువులు ఏ విధంగా అయితే భూమిలో కలియదున్నుతామో వీటిని కూడా భూమిలో కలియదున్నడం వల్ల నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది.
1: మమత గారు, ఈ జీవన ఎరువులను కూడా ఉపయోగించండి అంటుంటారు మీలాంటి శాస్త్రవేత్తలు. మరి ఈ ఎల్నినో ప్రభావం బెట్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ బెట్టను తట్టుకోవడానికి ఏవైనా జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను అభివృద్ధి చేశారా మన శాస్త్రవేత్తలు? ఒకవేళ ఆ అభివృద్ధి చేసిన ఎడల ఈ యొక్క జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను ఈ పంటల్లో భూమిలో ప్రవేశపెట్టి ఈ యొక్క పంటలను రక్షించుకోవచ్చంటారా? మరి ఆ వివరాలు ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు వివరించండి.
0: మామూలుగా జీవన ఎరువులు అనేవి మొక్క యొక్క వేరు చుట్టూ ఉంటూ మొక్కకి కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటాయి. అయితే సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా మన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. ఇవి మొక్క యొక్క వేర్లలో లేదంటే వేరు దగ్గర కాకుండా మొక్క లోపలికి ఎంటర్ అయ్యి మనకు ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో మొక్క యొక్క రసాయన భౌతిక తత్వాలను కంట్రోల్ చేస్తూ కొన్ని రకాలైన హార్మోన్లను విడుదల చేస్తూ వాటిని ఫైటో హార్మోన్స్ అంటాము.

0: తట్టుకోవడానికి ఇవి విడుదల చేయబడ్డాయి. ఇంకా కూడా చాలా వరకు పరిశోధన అనేది పురోగతిలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉప్పు నేలలను తట్టుకొని మరియు బెట్టను తట్టుకొని లేదంటే మురుగునీరు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ని తట్టుకుని సూక్ష్మజీవులను తయారీ జరుగుతుంది, రైతులకు అందిస్తున్నారు, మరియు ప్రయోగశాలలో కూడా మరింత పరిశోధన కూడా పురోగతిలో ఉంది.
1: మమత గారు ఈ బెట్ట తట్టుకోవడానికి ఈ జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను మీరు ప్రయోగశాలలు ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కొంత రైతులకు కూడా అందజేస్తున్నారంటున్నారు. తర్వాత మరింత ప్రయోగశాలలో మీరు విజయం సాధించి రైతులకు చక్కటి ఈ యొక్క సూక్ష్మజీవులు త్వరలో అందించగలరని ఆశిస్తూ ఈరోజు చక్కటి వివరాలు వర్షాభావ పరిస్థితుల్లో అనుకూల పంటల సాగు గురించి సవివరమైన సమగ్రమైన సమాచారాన్ని అందజేశారు. మీకు ధన్యవాదాలు మమత గారు.
0: ధన్యవాదాలు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట సెవెంత్ సెన్స్ చిత్రం కోసం బెన్నీ గానం, స్వరం అందించిన వారు హారిస్ జయరాజ్, సాహిత్యం భువనచంద్ర.

0: సరిగమల స్వర సమ్మేళనం మనసును పులకరింపచేసే గాన వినోదం.
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: మీమా ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట విలన్ చిత్రం నుంచి కార్తిక్ గానం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన గీతాన్ని వింటారు. సాహిత్యం వేటూరి.

చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఉద్యోగ సమాచారం. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహం గురించి కొన్ని మాటలు మరికొన్ని పాటలు వింటారు. ముందుగా వినండి ఉద్యోగ సమాచారం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఇండియన్ ఆర్మీ ఆహ్వానిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీకి ప్రకటనను వెలువరించింది. ఇంటర్వ్యూతో ఈ ఉద్యోగాలకు నియామకాలుంటాయి. ఎంపికైన వారికి దాదాపు 7 పాటు శిక్షణ అందిస్తారు. అనంతరం పీజీ డిప్లొమా డిగ్రీ ప్రదానం చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీరికి 10 వేతనంతో పాటు పలు రకాల ప్రోత్సాహకాలు కూడా దక్కుతాయి. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అందువల్ల ఆసక్తి ఉన్న అర్హతలున్న అభ్యర్థులు వీటి కోసం పోటీ పడవచ్చు. ఉద్యోగానికి భద్రత, మేటి హోదా, ఆకర్షణీయమైన వేతనం, తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం, ఇవన్నీ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషనర్ టెక్నికల్ పోస్టులకి ఎంపికైన వారు సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 7 2

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ గయాలో ఉంటుంది. శిక్షణ ఏప్రిల్ నెలలో ఉండవచ్చు 2027 సంవత్సరం. వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో ప్రతి నెల 56,000 రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్

థర్డ్ ఇయర్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని అందజేస్తారు. అనంతరం వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో లెవెల్ 10 56,000 రూపాయలు మూల వేతనంతో పాటు మిలిటరీ సర్వీసెస్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. మొదటి నెల నుంచే అన్నీ కలిపి సుమారుగా 150,000 రూపాయల వరకు వేతనం అందుతుంది. 10 సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి తీసుకుంటారు. మిగిలిన వారికి 4 సంవత్సరాల పాటు సర్వీస్ని పొడిగిస్తారు. ఆ వ్యవధి తర్వాత వీరు వయదొలగాలి. లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరిన వాళ్ళు 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాకి చేరుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 350 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటికి కేవలం అవివాహిత పురుషులు, అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు. విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 75, కంప్యూటర్ సైన్స్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర బ్రాంచుల్లో 17 ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు: అనుబంధ విభాగాల్లో బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి కంప్యూటర్స్, సైన్స్ కోర్సులు వారు అర్హులు. వయోపరిమితి: ఏప్రిల్ 1, 2027 నాటికి 20 నుండి 27 సంవత్సరాల్లోపు మాత్రమే ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులు 7 ఆగస్టు వరకు స్వీకరిస్తారు. ఇంటర్వ్యూల తేదీ 10 అక్టోబర్ 10 డిసెంబర్ మధ్యలో ఉంటాయి. తేదీని ఇంకా ప్రకటించలేదు. మరిన్ని వివరాల కోసం www.joinindianarmy.nic.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి www.joinindianarmy.nic.in.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596-22-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
2: కార్యక్రమంలో విద్యా సమాచారం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అడ్మిషన్స్కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వెంకట్రామన్నగూడెం ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుబంధ హార్టికల్చర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంకు ఆధారంగా కౌన్సిలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అర్హత ఆసక్తిగల విద్యార్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. కోర్సుల వివరాలు, సీట్ల సంఖ్య, బీఎస్సీ హార్టికల్చర్ 360, పేమెంట్ సీట్లు 13. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అదనంగా 10% కేటాయిస్తారు. అర్హత ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ లేదా గుర్తింపు పొందిన సమాన పరీక్షల్లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ ఎంబీసీ బైపీసీ గ్రూపులు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఫిజిక్స్, బయాలజీ, న్యాచురల్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఏపీ ఈఏపీ సెట్లో 2026లో సాధించిన స్టేట్

సెలెక్ట్ లెవెల్ ర్యాంక్, మెరిట్ రిజర్వేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తదితర నిబంధనల ప్రకారం జరుగుతాయి. 40% సీట్లు ఫార్మర్ కోటా కింద రిజర్వ్ చేస్తారు. మహిళా అభ్యర్థులకు ప్రతి కేటగిరీలో 33% రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10% అవైలబిలిటీ ఉంటుంది. వయోపరిమితి డిసెంబర్ 31 నాటికి జనరల్ అభ్యర్థులకు 17 నుండి 22 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 17 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానం, అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు వివరాలు, జనరల్ అభ్యర్థులకు 1200, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ 10 ఆగస్టు.

తెలుసుకుందాం రండి శీర్షికన ఈరోజు టాపిక్ స్నేహం. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఓ రెండు మాటలు, మరో నాలుగు పాటలు. ఇదిగో స్నేహం గురించి మాటలు. స్నేహం అనేది రక్త సంబంధం కాదు, హృదయాలను కలిపే అందమైన బంధం. పంచ ప్రాణాలకు తోడు ఆరో ప్రాణం మరొకటి ఉంటుంది, అదే స్నేహం. జీవితంలో దేవుడు మనకు ఎన్నో బంధాలను ఇస్తాడు, కానీ మనమే మనస్తో ఏర్పరచుకునే అత్యంత విలువైన బంధం స్నేహం. స్వార్థం లేని ప్రేమ, అండగా నిలిచే ఆసరా, ఆనందాన్ని పంచుకునే సహచర్యం, ఇవన్నీ ఓ నిజమైన మిత్రుడి లక్షణాలు. అలాంటి అనుబంధానికి ఘనతనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. సరే, మరికొన్ని విశేషాలు వినే ముందు ఓ చక్కటి గీతం విందాం.

0: స్నేహం అనేది వయసుతోనో పరిస్థితులతోనో ఏర్పడే సంబంధం కాదు, అవి హృదయంతో ఏర్పడే అనుబంధం. ఒకరి బాధను పంచుకొని సంతోషాన్ని రెట్టింపు చేసే బంధం. చిన్నతనం నుంచి ఎదిగే వరకు స్కూల్ బెంచ్ మీద పంచుకున్న టిఫిన్ నుండి జీవితంలో ప్రతి క్షణం వరకు ప్రతి దశలో కూడా స్నేహం మన తోడుంటుంది. మిత్రుల జ్ఞాపకాలను ఆనందంగా గుర్తు చేసుకునే రోజు ఈరోజు. మీ బాల్యమిత్రులకి ఓ చిన్న మెసేజ్ పంపండి. కాలేజీ రోజుల్లో తీసుకున్న ఫోటోలను షేర్ చేయండి. కాసేపు వాళ్లతో ముచ్చటించండి. ఓ చిన్న గిఫ్ట్ లేదా చేత్తో రాసిన లేక ఇచ్చి వాళ్ళ మనసును గెలవండి. ముఖ్యంగా అవసరమైన సమయంలో వారి పక్కన నిలబడతా అని ఓ చిన్న వాగ్దానం చేయండి.
1: అంకుల్ హలో

ఒంటరితనాన్ని మిగిల్చే ఈ యుగంలో మనసుతో మాట్లాడే మిత్రుడు చాలా విలువైన వాళ్ళు. కష్టాల్లో అడుగడుగున తోడుగా నిలిచే వ్యక్తి, మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే శక్తివంతమైన బంధం. అందుకే ఈరోజున స్నేహితులందరినీ కలవండి, పాత జ్ఞాపకాల్ని ఒక్కసారి నెమరు వేసుకోండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్, ఏక్ పేడ్ మాకే నామ్, హర్ ఘర్ తిరంగా వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సీసీ నిబద్ధతతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పీబీజీ సోల్జర్ థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి సైనికుల కోసం పరిగెత్తండి, సైనికులతో కలిసి పరిగెత్తండి అనే దార్శనికతతో పౌరులకు, సాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సోల్జర్ థాన్ ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి రేపటి నుండి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆమె కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాని ప్రాంతాలలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తొలి రోజున రాష్ట్రపతి కటక్లోని జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, యువత ఎల్లప్పుడూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం ప్రజలను వారి లక్ష్యాల నుంచి దూరం చేసి కలలను సాకారం కాకుండా అడ్డుకుంటుందని, కుటుంబాలను నాశనం చేయడమే కాక దేశాన్ని కూడా బలహీనపరుస్తుందని చెప్పారు. వీటి బారి నుండి యువతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వ్యసనాలు చెడు

0: ప్రభావాలను యువత తప్పక అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: మేరే యువా సాథియో ఆప్ 2047 మే దేశ్ కో వికసిత్ భారత్ కి మంజిల్ తక్ లేకర్ జాయెంగే ఆర్ ఉస్కే శిఖర్ పర్ ఆప్ హీ బైఠే హోంగే. నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, రాష్ట్ర కి శక్తి భీ కమజోర్ పడ్ జాతీ హై. హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్నే సే బచానా హై. साथियों, नशा मुक्त रहकर आपको अपने पोटेंशियल को प्रोटेक्ट करना है.
0: భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. పింగళి వెంకయ్య గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో ఏకం చేస్తున్న తరుణంలో ఆయన నిస్వార్థ సేవ, వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవంతో స్మరించుకోవాలని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించి జాతీయ పతాకం రూపకల్పన ద్వారా ఆయన దేశానికి నిస్వార్థమైన సేవలు అందించారని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తన దేశంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఉద్ఘాటించారు. సింధు నదీ వ్యవస్థపై పాకిస్తాన్ డిమాండ్లు నెరవేర్చకపోతే భారత్పై యుద్ధం చేస్తామని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బెదిరించడం సరికాదని క్వాత్రా విమర్శించారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారత్పై యుద్ధం చేస్తామని బెదిరించడం పాకిస్తాన్కు సాధారణ విధానంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని నిందించడం మానుకొని పాకిస్తాన్ తన నీటి ఉత్పాదకతను సరిదిద్దుకోవాలని వినయ్ మోహన్ క్వాత్రా సూచించారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలలో గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ 3 రాష్ట్రాలలోనూ లెక్కింపు సజావుగా జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 79వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026ను నిర్వహించింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, ప్రముఖ బాక్సర్ ఎంసి మేరీకోమ్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ల సమక్షంలో ఈ సైక్లోథాన్ ప్రారంభమైంది. భారతదేశ స్వాతంత్ర్య 79వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 79 మంది ఎన్సీసీ క్యాడెట్ల బృందం లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాట్స్ నాయకత్వంలో 79 కిలోమీటర్ల సైకిల్ యాత్రను నిర్వహించింది. మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ సైక్లథాన్ రాజధానిలోని పలు ప్రముఖ ప్రదేశాల ద్వారా కొనసాగి అదే వేదికపై ముగిసింది. ఈ సైక్లథాన్ టీబీ ముక్త్ భారత్, స్వచ్ఛ భారత్, ఏక్ పేడ్ మాకే నామ్, హర్ ఘర్ తిరంగా వంటి జాతీయ కార్యక్రమాల పట్ల ఎన్సీసీ నిబద్ధతను వెల్లడిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొంటూ,
2: एनसीसी फिटनेस का प्रतीक है. एनसीसी सोशल सर्विस के लिए जाने जाते हैं और ऐसे कैडेट्स देश का भविष्य भी है, देश की आशा भी है. आज आप साइकिलिंग करके देश को संदेश दे रहे हो, हम युवा विकसित भारत में अपनी भूमिका रखें. और इसलिए ही आज के दिन में ही आदरणीय प्रधानमंत्री जी 1 करोड़ से अधिक युवाओं को नशा मुक्ति का शपथ भी करवा रहे हैं.
0: న్యూఢిల్లీలోని 3 సర్వీసెస్ ఫ్యూచర్ వార్ఫేర్ కోర్స్ 4 రేపటి నుంచి ప్రారంభం కానుంది. 4 వారాల పాటు కొనసాగే ఈ కోర్సును హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో

0: ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. భారత సైన్యంలోని 3 దళాలకు చెందిన అధికారులు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యా పరిశోధన సంస్థలు, వ్యూహాత్మక అధ్యయన సంస్థల ప్రతినిధులు ఈ కోర్సులో పాల్గొంటారు. భవిష్యత్ యుద్ధ స్వరూపం, సాంకేతిక పరిణామాలు, జాతీయ భద్రతకు సంబంధించిన సవాళ్లపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. కోర్సులో భౌగోళిక రాజకీయ పరిణామాలు, కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికతలు, సైబర్ వార్ఫేర్, కాగ్నిటివ్ వార్ఫేర్, సమాచార యుద్ధం, సాంకేతిక ఆధారిత యుద్ధ వ్యూహాలు తదితర అంశాలపై నిపుణుల ఉపన్యాసాలు, చర్చలు నిర్వహిస్తారు. అలాగే సాయుధ దళాల భవిష్యత్ కార్యాచరణ అవసరాలను స్వదేశీ రక్షణ పరిశ్రమ సామర్థ్యాలతో అనుసంధానించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.51% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై నెలలో దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుందని పేర్కొంది. అలాగే బొగ్గు సరఫరాలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించిందని, గత ఏడాది జూలైలో 73.57 మిలియన్ టన్నులుగా ఉన్న సరఫరా ఈ సంవత్సరం జూలైలో 17.34% వృద్ధితో 86.33 మిలియన్ టన్నులకు పెరిగిందని వివరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు మొత్తం బొగ్గు ఉత్పత్తి సరఫరా గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 5.87% వృద్ధి సూచిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD సూచించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 3 రోజుల పాటు ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. మన దేశం వికసిత్ భారత్గా రూపుదిద్దుకుంటున్న తరుణంలో దేశ యువత శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరిలో సినీ గీతాలు వింటారు.

0: ड्रीम ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर्स, हेल्दी इंडिया, नशा मुक्त भारत, स्वस्थ भारत एंड विकसित भारत. आई थिंक इफ आवर यूथ विल कम फॉरवर्ड, दे विल स्टार्ट कंट्रीब्यूटिंग. इफ देयर क्रिएटिविटी विल कम फॉरवर्ड एंड दे विल ज्वाइन दिस मूवमेंट, डेफिनेटली वी विल अचीव द गोल ऑफ नशा मुक्त भारत. एंड नशा मुक्त भारत इज ओनली एंड ओनली बेस लाइन टू गेट द गोल ऑफ विकसित भारत. दिस इज ओनली अर्ज टू यूथ ऑफ द कंट्री. Let us join hand together and make Bharat as a Nasha Mukt Bharat, Vikshit Bharat.
1: Thank you so very much, Mr. Tiwari, for having joined us and shared your views on the subject.
0: Thank you so much.
2: You were listening to a discussion on Nasha Mukt Yuva for Vikshit Bharat Sankalp Abhiyan, a people's movement against drug abuse. The participants were Anand Prakash Tiwari, Deputy Director General, Narcotics Control Bureau, and Nishit Kumar, Anchor. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో మీ మనసుకు నచ్చే మెచ్చే గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట సీతామహాలక్ష్మి చిత్రం నుంచి దేవులపల్లి సాహిత్యం, కేవి మహదేవన్ స్వరకల్పన, బాలు సుశీల గానం.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చెయ్యండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట చూడాలని ఉంది. చిత్రం నుంచి హరిహరన్ గానం, మణిశర్మ సంగీతం, సాహిత్యం వేటూరి.

0: సరిగమల స్వర సమ్మేళనం, మనసును పులకరింపచేసే గాన వినోదం,
1: పెదవులపై చిరునవ్వు, హృదయంలో సంతోషాన్ని నింపే ఒక అద్భుతమైన మంత్రం చిత్రమంజరి సినీ గీతాలు.
0: ఇందులో ప్రేమ గీతాలు, స్ఫూర్తినందించే గీతాలు,
1: మనసును తాకే మధుర గీతాలు,

0: అన్నిటి సమ్మేళనంతో
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో చిత్రమంజరి సినీ గీతాలు.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆర్య చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో మేఘ కూనాల్ గానం చేసిన ఈ పాటను వింటారు.

పెళ్లి పందిరి చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్, సంగీతం ఎస్పి బాలు, మనో గానం చేసిన పాట.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత రవివర్షీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: of drinking water, extensive crop damage, and destruction of houses have added to the hardships of flood-affected families. The 2026 Commonwealth Games will come to a close with a spectacular closing ceremony at the iconic Hydro Arena in Glasgow tonight. On the occasion, Ahmedabad will receive the Commonwealth Games flag and the host baton in a ceremonial handover during the closing ceremony, marking India as the host for the centenary 2030 edition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 101.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.